శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై ఈనాటి నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 17వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 55 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకలశాత భద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ శరణం

శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పాథాయత సదృశ సారథినా త్వయైవ యౌదర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి. భూయోపి మహ్యమిహతో

శ్రోతలంత వరకు శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు గానం చేస్తున్న శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. శ్రోతలు వింటున్నాను భక్తి రంజిని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని భక్తి గీతాలు.

0: శ్రోతలు ఇంతవరకు భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సూక్తి సుత ఈనాటి కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించే హితోక్తులు వింటారు.
1: తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని వితండవాదం చేస్తాడు. తాను తెలుసుకొనలేడు, ఇతరులు చెప్పినా వినిపించుకోడు. మూర్ఖుని మనస్తత్వం ఎట్టిదంటే, మకర ముఖాంతరస్తమగు మాణికమున్ పెకలింపవచ్చు, పాయకచల దూర్మిక నికరమైన మహోదధి దాటవచ్చు, మస్తకమున పువ్వు దండవల సర్పమునైన భరింపవచ్చు, మచ్చిక ఘటింప మూర్ఖ జన చిత్తము తెల్పన సాధ్యమేరికిన్. ముసలి నోటినందుండు వజ్రమును సునాయాసంగా పైకి తీయవచ్చు, భయంకరమైన అలలతో కూడుకున్న మహాసముద్రాన్ని సైతం దాటవచ్చు, విషపూరిత సర్పాన్నైనా కంఠహారంగా ధరింపవచ్చు, కానీ మూర్ఖుని హృదయాన్ని సంతోషపెట్టడం ఎవ్వరికి నీ సాధ్యం కాదు. తివిరి ఇసుమున తైలము తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఏదో విధంగా కష్టపడి ఇసుక నుంచి నూనె తీయవచ్చు, మాయోపాయములచే ఎండమావుల నుండి నీరు త్రాగవచ్చు, దొరకని కుందేటి కొమ్మునైనను యత్నించి తీసుకుని రావచ్చును, గాని మూర్ఖుని మనస్సు ఆనందింప చేయజాలము కదా. కరిరాజున్ బిసతంతు సంతతులచే కట్టన్ విజృంభించు వాడురు వజ్రంబు శిరీష పుష్పములచే నూహించు భేదింప, దీపరచింతన్ లవణబ్దికిన్ మధుకన ప్రాప్తిన్ ప్రవర్తించు, ఇద్దరనిన్ మూర్ఖుల దెల్పునెవ్వడు సుధాధారానుకారోక్తులన్. తామరతున్లతో మదపుటేనుగను బంధింపదలచువాడు, కఠినతరమైన రత్నమును దిరిశన పువ్వుతో కోయ ప్రయత్నించువాడు, అతిపెద్దదైన మహాసముద్రమునందు తేనెబట్టు ఒకటి జార విడిచి సముద్రమునంతయు తీయగా చేయదలిచినవాడు ఎంత అవివేకుడో, అట్లే అమృతం వల్ల తేనెలొలుకు మాటలచే మూర్ఖుణ్ణి ఆనందింపజేయదలచువాడు అంతకంటే మిక్కిలి అవివేకవంతుడని చెప్పవచ్చు.

సుఖ బోధశాలినయి తెలియని వాడనయి మెలగి తింగతమయ్యని తంత గర్వమున్. నేను అల్పజ్ఞానము కలవాడనై మదపుటి అనుగ వలె సర్వము నాకే తెలుసునని మిక్కిలి గర్వించి తిని ఇప్పుడు పండితోత్తముల వలన ఇంచుక తెలుసుకున్నవాడనై పూర్వపు గర్వమును విడిచి తెలియని వాడనై మెలగుచున్నాను. క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గంధహేయమును నిరామిషంబును ఖరంగ భవము నెమ్ము కుక్కతానమలుచు చెంతనున్న సురనాదుని కన్గొను సిగ్గు చెందదు అల్పమని నిజస్వభావము తలంపదు నిచపు ప్రాణి అయ్యడన్. ఒక కుక్కకు ఒక ఎముక దొరికింది. అది పురుగులతో నిండియుండి ఉన్నటువంటి గాడిద ఎముక. దాని యందు కండ ఏమాత్రమూ లేదు. పైగా కుల్లిపోయి మిక్కిలి కంపుకొడుతూ ఉంది. అటువంటి ఎముకను కుక్క ప్రీతితో నములుతూ ఉంది. ఆ పక్కకు దేవేంద్రుడు వచ్చి నిలిచిన కూడా ఆ కుక్కకు సిగ్గు బిడియము మానము ఉండదు కదా. వేయేలా నీచ జంతువు తానొక వస్తువును తీసుకొనుటకే ప్రయత్నించును కానీ అది ఎంత తుచ్చముగా నుండినను కుక్కదానిని లెక్క చేయదు కదా. మూర్ఖులకు మౌనమే ఒక భూషణము లాంటిది. వారు మాటలాడకుండా ఉండడమే ఉత్తమం. జలమున అగ్నిక్షేత్రమున చండమయోకుని దండతాడనం.

0: ఎద్దు గాడిదలను అంకుశముచే మదబుటేనుగను ఔషధము వలన రోగమును మంత్ర జపాదుల చేత విషాన్ని పోగొట్టవచ్చును కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని మాన్పడం ఏ ఔషధములు లేవు కదా. కావున మూర్ఖుల జోలికి పోరాదు, వారితో వైరము తెచ్చుకోరాదు. విజ్ఞాన చంద్రికలచే అజ్ఞానాంధకారాన్ని తొలగించటకు ప్రయత్నించడమే మానవుని కర్తవ్యము.
1: గోపిరెడ్డి రామిరెడ్డి గారు అందించిన హితోక్తులు విన్నారు మీరు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఉంటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 6:55 సంస్కృతంలో వార్తలు ఉంటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని, కేంద్రం నుంచి మరిన్ని నిధుల సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162.72 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని

0: ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,504.88 కోట్ల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందే మాతరానికి చట్టబద్ద రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందే మాతర గేయానికి జాతీయ గీతం జనగణమణకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. వందే మాతరం గేయానికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ, ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని, ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా అధికారులు, ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కృష్ణా జలాలు టన్నెల్కు వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
0: తెలంగాణ వ్యాప్తంగా 15 ఆగస్టున కోటి మందికి పైగా లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్దిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరకాశ ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ప్రసార విశేషాలు. నూట 3.2 మెగాహెడ్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఈ రోజు మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రభుత్వ గీతం ప్రకటనతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సీఓపీడీ వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకిచ్చే సలహాల సూచనలు వింటారు. అలాగే 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రిక్ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాలు సూచనలు వినవచ్చు. అలాగే ఈరోజు ప్రత్యేకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మనహాలయాలు కార్యక్రమంలో ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలు వింటారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యానం ఎరన్ రాజ్ గారు మరియు డి వరలక్ష్మి గారు, నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం ఎరన్ రాజ్ గారు. 9:00 ఈ ఉదయం 10:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ వార్త తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:00 హిందీలో వార్తలు ఉంటారు. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు ప్రాంతీయ వార్తలు వింటారు. 1:10 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి. సాయంకాలం 5 గంటలకు అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5 గంటల 30 నిమిషాలకు లలిత సంగీతం వింటారు. 5 గంటల 45 నిమిషాలకు సినీ నుంచి ఈ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు. 6 గంటలకు హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, సంస్కృతంలో వార్తలు వింటారు. 6 గంటల 20 నిమిషాలకు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక సాయంకాలం 6 గంటల 30 నిమిషాలకు రంగస్థల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటలకు ప్రసార విశేషాలు వింటారు. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7 గంటల 45 నిమిషాలకు వికసిన్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 8 గంటలకు అభిరుచి, 8 గంటల 15 నిమిషాలకు ఈ వారం పార్లమెంటు సమావేశాలపై సమీక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. 8 గంటల 30 నిమిషాలకు జానపద సంగీతం వింటారు. 8 గంటల

45 నిమిషాలకు తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తలు, 9 గంటలకు తిరిగి రాత్రి 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ కార్యక్రమాలన్నీ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 9 గంటల 30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు వింటారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ఇవి ఈ రోజు 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా మీరు వినబోతున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 8 గంటల 5 నిమిషాలు కావస్తుంది కొద్ది క్షణాల్లో. తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అసోంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పీహెచ్డీ స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this application, 587 PhD, record PhD numbers. Computation mein hamari nayi jo super computer hai, Param Pragya, AI-based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్దమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ది తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్

0: అనే నాలుగు వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీ ఎఫ్టీసీ నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖిత పూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్దతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టు మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడొకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: Ranveer Jaiswal, Bharatiya Naukalu, Navikula Bhadrata, Rakshana Vishayamlo భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 38,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాల్లో విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపై నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ, పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98 చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13 తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 చేరుకుంది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని అలరిస్తుంది ప్రభాత లహరి. మరి ఈనాటి ప్రభాత లహరికి స్వాగతం పలుకుతూ ఈనాటి కార్యక్రమంలో మీరు వింటారు ప్రభూత గీతంతో పాటు 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో సీఓపీడి వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు అందించే సలహాలు, అలాగే 7:58 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో వింటారు గ్యాస్ట్రిక్ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ ఎం అభిషేక్ గారి సలహాల సూచనలు, అలాగే ఈరోజు ప్రత్యేకత, ఈరోజు క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు ఇదే కార్యక్రమంలో. ముందుగా విందాం ప్రభుత్వ గీతాన్ని.

0: ప్రభుది గీతాన్ని విన్నారు. కార్యక్రమం ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
4: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
4: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
4: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
4: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి.
4: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344. డాక్టర్ బలరామ్ జాదవ్.
3: ఎత్తు వంకర పిల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
4: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
4: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: ప్రకటనలు విన్నారు. శ్రోతలు ఏం చేశారు? 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకి మరొకసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు ఉదయం 7:30 అంటే మరి కాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారు సీఓపీడీ వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అన్నమయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత, రేణుక ఆలపించిన ఈ పాటని

సినీ భక్తి గీతాన్ని విన్నారు. శ్రోతలకి ఒక గమనిక. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు బీఎస్సీ హార్టికల్చర్ కోర్సుల్లో ప్రవేశం పొందదలిచిన విద్యార్థులు విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.pjtau.edu.in ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తు ఫారం ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. గమనిక విన్నారు.

0: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే కార్యక్రమం మన ఆలయాలు.
1: నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: కట్టిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 7:30. ఇప్పుడు వినండి ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వివి హరితకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్ కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు, మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్ ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్ నిజామాబాద్.
2: డాక్టర్ హరితకృష్ణ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: డాక్టర్ గారు పల్మనాలజిస్ట్ గా మీరు నిజామాబాద్ నగరంలో చాలా విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. పల్మనాలజిస్ట్ గా అంటే ఛాతీ సంబంధ వ్యాధుల వైద్య నిపుణులుగా COPD అంటుంటాం. COPD
0: అవునండి.
2: ఈ COPD అంటే ఏమిటి, అసలు ఈ వ్యాధి ఏ విధంగా ఉంటుంది?
0: సో ఇప్పుడు COPD అంటే అండి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మరీ డిజీజ్ అంటాము. సో ఇది దీర్ఘకాలం నుంచి వచ్చే జబ్బుది. సో దీంట్లో ఎట్లా ఉంటాయి అండి, మన శ్వాసనాళాలు ఉంటాయి కదా, శ్వాసనాళాల్లో శ్వాస సరఫరా అడ్డం కలిగే జబ్బు అండి ఇది. ఇది మనకి ప్రపంచవ్యాప్తంగా 3rd most common cause ఫర్ డెత్ అండి. మన ఇండియన్ పాపులేషన్లో హార్ట్ అటాక్ తర్వాత 2nd most common cause ఫర్ డెత్
2: COPD.
0: COPD అనే జబ్బు ఇది.
2: ఓహో, అంటే మరణానికి దారి తీసేంత ప్రమాదకరమైన వ్యాధి ఇది.
0: అవునండి.
2: ఈ COPD అనే వ్యాధి ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఇప్పుడు COPD అనేది 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. అట్లైక్ ఆస్తమా. ఆస్తమా ఏంటంటే చిన్న వయసు నుంచే వస్తుంది. కొంతమంది చిన్న వయసులో వస్తుంది, కొంతమందికి వయసు పెరిగి కొంత వస్తుంది, లేట్ ఆన్సెట్ ఆస్తమా అంటాం. బట్ COPD అనేది సాధారణంగా ఒక 40-50 ఏళ్ళ తర్వాత వచ్చే జబ్బు అండి. సో ఇది దీంట్లో మొదటి కారణంగా మోస్ట్ కామన్ కాజ్ అంటే ఏ కారణాల వలన వచ్చింది అనుకుంటాం మనం. సో మోస్ట్ కామన్ గా అంటే ఇది స్మోకింగ్ వలన వస్తుంది. మోస్ట్ కామన్ కాజ్ స్మోకింగ్ అంటే మనము ఏమనుకుంటాం, అరే మనం సిగరెట్ కాలుస్తున్నాం సో మనకు వస్తుంది. అట్లానే కాకుండా మనం స్మోకింగ్ చేసినప్పుడు దాని నుంచి బయటకు వచ్చే ధూమం ఏదైతే ఉంటుందో, పొగ ఏదైతే ఉంటుందో, దాని వలన మనతో పాటు కలిసి జీవించే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మిత్రులు కానీ, మనతో ప్రయాణం చేసే ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. దాన్ని ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. మనం చేసేది యాక్టివ్, మనతో పాటు
2: చుట్టుపక్కల ఉన్న
0: వాళ్ళు ప్యాసివ్ స్మోకింగ్ చేస్తారు. సో ఇది వరకు ఏంటంటే COPD అనేది చాలా కామన్ గా మేల్స్ లో చూసేవాళ్ళం, మగవాళ్ళలో చూసేవాళ్ళం. కాలం మారుతూ మన పొల్యూషన్ లెవెల్స్ అన్ని ఎక్కువ అవటం వలన ఇంటిలో ఆడవాళ్ళు గతంలో కట్టెల పొయ్యి మీద పని చేయటము, ఎవరైతే వంట వాళ్ళు ఉంటారు వాళ్ళు కాన్స్టెంట్ గా ఆ స్మోకి ఎక్స్పోజ్డ్ అయ్యి, మంటలే మనకి పంట అయిపోయింది, మంట ఎలిగిస్తాము దాని నుంచి వచ్చే పొగతో కూడా. సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పొగ, లేదంటే మన కార్ల నుంచి వచ్చే పొగ నుంచి కానీ, సో ఇవన్నీ కారణాల వలన ముందు ఏదైతే ఒట్టి మగవాళ్ళలో కనిపించేదో ఇప్పుడు ఇది ఆడవాళ్ళల్లో కూడా మనం చూస్తున్నాము. సో కాలం మారుతూ ఇవి ఆడవాళ్ళల్లో కూడా చూస్తున్నామండి.
2: లక్షణాలు ఏ విధంగా ఉంటాయి
0: అసలు, దీనికి లక్షణాలు ఎట్లా అంటే అండి, సో మోస్ట్ కామన్ గా ఇది దగ్గుతో మొదలవుతుంది. స్టార్టింగ్ లో పొడి దగ్గుతో స్టార్ట్ అవ్వచ్చు. డిజీజ్ పెరిగి పెరిగి పెరిగి తెమడ కూడా యాడ్ అవ్వచ్చు. పేషెంట్ ఏమంటాడు, మేడం నాకు చిక్కగా ముద్దగా తెమడ పడుతుంది, తెల్లగా పడుతుంది. అదే ఇట్లా మనం దానికి ట్రీట్మెంట్ చేయకుండా దాన్ని అట్లాగే ఉంచేసాము, ఏమన్నా సూపర్ అడెడ్ అంటే వేరే పైనుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇదే తెల్ల ముద్దగా పడే చిక్కగా పడే తెమ్మడ ఏదైతే ఉందో అది పచ్చగా మారచ్చు, వాసన రావచ్చు. సో తెమ్మడ దగ్గు కామన్ గా ఉంటది. వీటితో పాటు ఏంటంటే వీళ్ళు మనకి వీజింగ్ అంటాము, గురగుర రాటము, ఛాతీ నుంచి పిల్లి కూతల్లాగా రాటము, ఇవన్నీ కూడా మనం చూస్తాం.
2: అంటే గాలి పీల్చటం వదలటం అంత సులభంగా జరగకపోవచ్చు.
0: ఎందుకంటారా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి COPD అనేది మన కాన్స్టెంట్ గా ఎక్స్పోజ్

0: ఎక్స్పోజ్ అవుతా ఉంటాం పాల్యూషన్ కి. సో వీటి వలన, స్మోకింగ్ వలన మనకి శ్వాస తీసుకునే రంధ్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లో పైన ఏదైతే లైనింగ్ ఉంటుందో అది వాచడంతో పాటు అది వాచ్ అంటే వాపు గురవుతుంది. దాని కింద ఉన్న కండరం ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. దాంతో ఏంటంటే మన శ్వాస తీసుకునే నాలుగాళ్ళు ఏవైతే పైప్ లాగా ఉంటాయో అవి సన్నగా అయిపోవటము. ఆ సన్నదారి నుంచి గాలి లోపలికి వెళ్ళి బయటికి రావటం వలన మనకి దమ్ అనేది వస్తుంది, పిల్లి కూతలు వస్తాయి. సో మనకి ఆయాసం అనేది అన్ని కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో ఇట్లా మనము ఈ సింప్టమ్స్ ఎక్కువ శాతంగా వాళ్ళు వస్తారు మన దగ్గరికి.
1: ఈ COPD వ్యాధిని ఎలాంటి పరీక్ష విధానం ద్వారా మనం గుర్తించే అవకాశం ఉంది?
0: సో మనకి ఎట్లా గుర్తిస్తామంటే మనకి పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అంటాము, స్పైరోమెట్రీ అంటాం. సో దీంట్లో మనం చేసేది ఏంటంటే మనము లంగ్ యొక్క ఫంక్షన్ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటాము,
1: ఊపిరితిత్తుల
0: బలం ఎట్లా ఉంది అనేది తెలుసుకుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక చేతికి ఒక డివైస్ ఇస్తాం, దాంట్లో వాళ్ళు ఎంత బలంగా గాలి తీసుకోగలుగుతారో, తీసుకుని గాలి ఎంత బలంగా ఎంత ఫాస్ట్ గా వదలగలుగుతారో అనేది మనం టెస్ట్ చేస్తాము. దాని ప్రకారంగా దాన్ని వాళ్ళు ఏ గ్రేడ్ లో ఉన్నారు, వాళ్ళ యొక్క సివియరిటీ ఎట్లా ఉంది, మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్ ఉందా, వాళ్ళు ఏ కేటగిరీలో ఫిట్ అవుతారు అనేది మనకి ఏర్పడుతుంది. సో PFT అనే ఒకటే కాదు, మనకి చెస్ట్ ఎక్స్రేలో కానీ లేదంటే చెస్ట్ ఎక్స్రేలో కూడా మనకి ఏర్పడుతుంది. ఎక్స్రేలో ఏం ఏర్పడుతుంది అంటే మనకి ఇదే జబ్బు ఉంది లేదంటే దీంతో పాటు సూపర్ అడెడ్ వేరే ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, వేరే కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా కూడా మనకి ఎక్స్రేలో ఏర్పడటం అనేది జరుగుతుందండి.
1: డాక్టర్ హరిత కృష్ణ గారు, మరో విషయం ఏంటంటే ఇప్పుడు దుమ్ము, ధూళి, పొగ ఇలాంటి వాతావరణంలో తిరిగే వాళ్ళకి పెరిగే వాళ్ళకి ఈ COPD వచ్చే అవకాశం కొంతవరకు ఉంది. వాతావరణంలో మార్పులు వస్తుంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడు చలిగానే ఉంటుంది, ఎప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది, తరచుగా వర్షం పడుతూ ఉంటుంది. ఇలాంటి వాతావరణానికి ఎక్స్పోజ్ కావటం మూలంగా కూడా ఈ వ్యాధి ఎదురయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో ఏంటంటే అండి, ఇప్పుడు COPDతో పాటు కొంతమందికి ఆస్తమా లక్షణాలు కూడా ఉంటాయి, రెండు కలిపి జబ్బు కూడా ఉంటుంది. ఆస్తమా ముందు ముందుగా COPDగా మారచ్చు, కొంతమందిలో ఆస్తమా COPD కలిపి ఉండొచ్చు. సో వాళ్ళల్లో మీరు చెప్పినట్టుగా ఈ వాతావరణం మారటం వలన జబ్బు అనేది ఎక్కువ తీవ్రంగా అవ్వచ్చు. సో ఇవి జరుగుతాయి. ఏమీ ఆస్తమా ప్రాబ్లం లేదు, జస్ట్ ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనకి ఏమన్నా వస్తుందా అంటే ఈ క్లైమేటిక్ చేంజెస్ వలన మనం మందులు సరిగా వాడకపోవటం వలన మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చి మనకున్న ఆల్రెడీ ప్రాబ్లము ఫ్లేర్ అప్ అంటే పెరగచ్చు, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దాకా ఉన్నది కంట్రోల్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారచ్చు. మనం సాధారణంగా హార్ట్ అటాక్ అని వింటాము. సో ఇట్లా కంట్రోల్డ్ ఉన్న జబ్బు లంగ్ అటాక్ గా మారుతుంది.
1: ఇప్పుడు గుండె పోటు వచ్చినట్టుగా ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది,
0: ఊపిరితిత్తుల పోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి. సో ఈ మధ్య కాలంలో ఇది కొత్తగా మనము జనాలకి తెలిసే రకంగా చెప్పడానికి కొత్తగా టర్మ్ అనేది ఉంది.
1: డాక్టర్ గారు, అసలు ఈ COPD వచ్చినటువంటి వ్యక్తికి ఇతర వ్యాధులు సోకే ప్రమాదం ఏమైనా ఉంటుందా, అంటే ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా?
0: సో మనకి COPD అనే జబ్బు మనం మందులు సరిగా వాడకపోవటం వల్ల కానీ, మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ నల్లాలుగా చెప్పా కదా, శ్వాస తీసుకున్న మంచిగా ముడుచుకుపోతుంటే లోపలికి గాలి వెళ్ళటం కానీ, లోపల తయారయ్యే చెడు గాలి బయటకు రాపోవటం కానీ ఎన్ని జరుగుతాయి. కాబట్టి ఏంటంటే లోపల ఏదైతే చెడు గాలి ఉండిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ ఉండిపోతుందో, అది బాడీలో లెవెల్స్ ఎక్కువ అవటం వలన పేషెంట్ ఏంటంటే తరచూ ఎప్పుడు హెడ్ఏక్ అని చెప్తారు, చెమటలు పట్టుకొని వస్తాయి, చేతులు వణుకుతూ ఉంటాయి, అదే లెవెల్స్ ఇంకా పెరిగిపోతా ఉంటా అంటే పేషెంట్ స్పృహ తప్పే అవకాశాలు కూడా ఉంటాయండి. ఇది వన్ ఆఫ్ ద కాప్ ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి పేషెంట్కి మనం కాలు వాపులు చూస్తాము. ఫస్ట్ పేషెంట్ కాలు వాపులు రాగానే అరే పేషెంట్కి ఏమన్నా గుండె సమస్య ఏమన్నా ఉందా లేదంటే లివర్ సమస్య ఏమన్నా అన్న మనం చూసుకుంటాం. కానీ COPD వలన కూడా కాలు వాపులు రావచ్చు. ఏమవుతుందంటే అండి, మనకు బాడీలో గుండెకి ఊపిరితిత్తుల మధ్యలో ఏవైతే రక్త కణాలు ఉంటాయో దాంట్లో ప్రెషర్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి పల్మరీ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అంటాము. దాంతో ఏంటంటే కాల్ పల్మరీ అనే జబ్బులాగా రావటము, దాంతో మనకి కాల్ వాపులు అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు మనకి వేరే కూడా ఉంటుంది, COPD మనము కంట్రోల్ పెట్టుకోకపోతే అది ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ కి గురవుతుంది. ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి,

0: ఒక్కొక్కసారి ఇది లంగ్ క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు ఉంటాయి. మన డయాబెటీస్ కూడా కంట్రోల్లో లేకుండా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ సిఓపిడి వ్యాధి ఉన్న సమయంలో ఒక వ్యక్తి తీసుకోవాల్సిన ఆహార నియమాలు ఏమైనా ముఖ్యమైన ఏమైనా ఉంటాయా?
0: సో మనకేంటంటే అండి, ఈ సిఓపిడి పేషెంట్స్ ఎట్లా అంటే, వాళ్ళు ఆహారంలో ఏది మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఆస్తమాలో ఏంటంటే మనకి కొన్ని తినే తిండి పదార్థాల వలన దమ్ము ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సిఓపిడిలో అట్లా ఉండదు. సో వీళ్ళల్లో ఏంటంటే ఈ నియమాలు ఏమి పాటించాల్సిన అవసరం ఉండదు. వీళ్ళల్లో ఏంటంటే మనకి తొందరగా వెయిట్ లాస్ అవుతారు. వెయిట్ లాస్ అవటం అంటే అది మంచి లక్షణాలు కాదు. సో వీళ్ళల్లో మనం ఎప్పుడైనా ప్రోటీన్ రిచ్ డైట్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ప్రోటీన్ డైట్ తీసుకుంటూ మనం చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆస్తమా లాగా దీంట్లో మాత్రం ఏ ఫుడ్ నియమాలు పెట్టాల్సిన అవసరం ఉండదు, పాటించాల్సిన అవసరం.
1: ఒకవేళ సిఓపిడిని గుర్తించడం ఆలస్యమైతే, తెలిసినా కూడా అజాగ్రత్త వహించి వైద్యం చేయించుకోకపోతే ఇమ్మీడియట్గా అంటే వెంటనే వచ్చే ప్రమాదం ఏముండొచ్చు?
0: హాస్పిటల్ అడ్మిషన్స్ అవే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్లో కూడా ఐసీ అడ్మిషన్లు ఎక్కువ ఉంటాయి. ఇందాక నేను చెప్పా కదా, లోపల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెంచిపోవటం వలన వాళ్ళు స్పృహ తగ్గటము, శ్వాస తీసుకోలేకపోవటం, దమ్ము ఎక్కువైపోవటం, లంగ్ అటాక్ లాగా బయటపడుతుంది. సో ఈ ఎగ్జాజర్బేషన్స్, ఈ ఫ్లేయర్ అప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ అవే అవకాశాలు వీళ్ళలో ఉంటాయి. సో మందులు టైంకి వేసుకోవాలి. ఇది పెరిగే జబ్బే, రివర్స్ అయ్యేది కాదు. దీన్ని మనం అదుపులో పెట్టుకోగలము. కాబట్టి మందులు టైంకి వేసుకుంటూ మనం జబ్బుని మనం అదుపులో పెట్టుకుంటే, వేరే ఇన్ఫెక్షన్స్ గురవకుండా ఉంటే మనము మన డైలీ లైఫ్ స్టైల్ ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా
1: గడపచ్చు. డాక్టర్ గారు, మరి వైద్య విధానం ఈ సిఓపిడికి ఎలాంటి పద్ధతులు అవలంబించే అవకాశం ఉంది వైద్య విధానంలో?
0: సో దీనికి మనకి రెండు రకాలుగా చెప్పుకుంటామండి. ఫస్ట్ ఫార్మకలాజికల్, అంటే మందులతో అయ్యేది. రెండోది మందులు కాకుండా వేరేగా ఏం చేయొచ్చు. సో ఫస్ట్ నాన్ ఫార్మకలాజికల్గా వెళ్తామండి. సో నాన్ ఫార్మకలాజికల్గా చూసుకుంటే, ఎవరైతే సిఓపిడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎవరైతే 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఎవరికైతే ఫ్రీక్వెంట్గా మనకి ఇట్లా అటాక్స్ వస్తున్నాయి, వాళ్ళల్లో మనము వ్యాక్సినేషన్స్ ఇవ్వాలండి. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే వ్యాక్సిన్ ఉంటుంది. మనకి ఎప్పుడైతే సీజన్, ఫ్లూ సీజన్ వస్తుంది, నిమ్ము సీజన్ వస్తుంది, ఆ టైంలో ఇవ్వాలి. సాధారణంగా అక్టోబర్ నెలలో ఆ టైంలో ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అని ఉంటుంది. సో అది మనం చేయించుకుంటే బెటర్. దీంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది, అది వన్స్ ఇన్ ఎవ్రీ 5 ఇయర్స్ మనం చేయించుకుంటే చాలా బెటర్. ఓకే, సో ఇది నెక్స్ట్ డైట్ ఇందాక చెప్పా కదండి. సో హై ప్రోటీన్ డైట్ తీసుకుంటే మనకి చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే మనము ఫిజియోథెరపీ అంటాము. మనకి పల్మరీ రీహాబిలిటేషన్ ఫిజియోథెరపీ చేయించితే ఎక్సర్సైజెస్ వాళ్ళు నేర్పిస్తారు. ఎట్లా మనం శ్వాస తీసుకోవాలి, శ్వాస తీసుకున్నాక ఎట్లా వదలాలి, నిదానంగా వదులుతారు వాళ్ళు, విజిల్ ఊదినట్టుగా మొత్తం గాలి ఊపిరితిత్తులో ఉన్న గాలి అంతా బయటకు వదిలేదాకా పెదాలు ముడుచుకొని ఎట్లయితే గాలి వదలాలో అవన్నీ వాళ్ళకి నేర్పిస్తారు. సో అవి మనం పాటించాలి. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది నాన్ ఫార్మకలాజికల్ థెరపీ. సో ఫార్మకలాజికల్ థెరపీలో ఏముంటుందండి, ఫస్ట్ మనకిచ్చే పంపులు. పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు, మనకి పంపులు ఇస్తారు, ఇన్హేలర్స్ వాడమంటారు. సో ఇన్హేలర్స్ వాడటం వలన చాలా మంది అనుకుంటారు, అరే మనం ఇది వాడితే మనకి వేరే ప్రాబ్లం ఏమన్నా వస్తాయా? సో అట్లా ఏముండదు. మనం ఇచ్చే మందు ఏవైతే ఇస్తున్నామో అది డైరెక్ట్గా మనం శ్వాస తీసుకునే నల్లాల మీదే పనిచేస్తాయి, బాడీలో వేరే ఆర్గన్స్ మీద ఎక్కడ పనిచేయదు. సో తీసుకునే డోస్ కూడా లో డోసెస్లో ఉంటుంది. సో అది టార్గెటెడ్ దగ్గరే పనిచేస్తుంది, అక్కడ వరకే వెళ్ళి పనిచేస్తుంది. సో ఇట్లా మనకి బ్రాంకో డైలెక్టర్స్ అంటాం వీటిని మనము. ఒకవేళ పేషెంట్ ఇది వాడుతున్నా కూడా తనకి రిలీఫ్ రావట్లేదు, ఇంకా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, పేషెంట్ కండిషన్ బట్టి మనము స్టెరాయిడ్స్ కూడా ఇంజెక్షన్స్ రూపంలో కానీ అవసరం పడుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ మన మందులు ఎంత కరెక్ట్గా వాడుతున్నాము, దాంతో మన కంప్లయన్స్ ఎట్లా ఉంది అనే దాని మీద ఉంటుంది. ఒక్కొక్కసారి ఇట్లా మనం మెడిసిన్స్ పెట్టుకొని ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగా మనము యాంటీబయాటిక్స్ చూసుకొని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు పేషెంట్స్ దీంతో పాటు అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మనకి సర్జరీ చేసే అవకాశాలు కూడా పడొచ్చు. వేరే హైయర్ ఎండ్ ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అనేది అడుగుతారు కొంతమంది. సో వాటిలో ఏంటంటే మనకి బ్రాంకోస్కోపీ గైడెడ్, కొన్ని థర్మల్ అబ్లేషన్ కానీ, మళ్ళీ అట్లనే మనకి లంగ్ వాల్యూమ్ రిడక్షన్

0: చేస్తాము, సో దాంట్లో కాయిల్స్ అయి పెడతాము, సో అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి.
1: బాగుంది డాక్టర్ హరిత కృష్ణ గారు. మరి సిఓపిడి వ్యాధి ఎందువల్ల వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి అనే విషయాలు చాలా చక్కగా తెలియజేసినందుకు మీకు ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ అండి.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. శ్రోతలు ఇంతవరకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో పల్మనాలజిస్ట్ డాక్టర్ వి హరితకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
3: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై LIC, LIC సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ eKYC.
5: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.
6: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ. బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
8: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
8: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
8: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
8: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
8: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
2: విన్నారు శ్రోతలకి ఒక గమనిక. ఈరోజు ఉదయం 7:58 అంటే మరి కాసేపట్లో ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు అందించే సలహాల సూచనలు వినవచ్చు. శ్రోతలు వింటున్నారు ప్రభాత లహరి. ఈరోజు ప్రత్యేకత క్విట్ ఇండియా దినోత్సవం. ఈరోజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఆగస్టు 8 మహాత్మాగాంధీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాంబే సమావేశంలో ప్రారంభించిన ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు అంతిమ అడుగు విధించి దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలను స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఏకం చేసిన అత్యంత విప్లవాత్మకమైన ప్రజా ఉద్యమమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం 8 ఆగస్టు అంటే ఈ రోజున క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవంగా లేదా ఆగస్టు క్రాంతి దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. 1942 ఆగస్టు 8 బొంబాయిలోని గవాలియా ట్యాంక్ మైదానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జాతిపిత మహాత్మాగాంధీగారు బ్రిటిష్ పాలకులను భారతదేశాన్ని వదిలి వెళ్లాలని హెచ్చరిస్తూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని తీర్మానించారు.
9: ఈ సందర్భ

సందర్భంగా గాంధీజీ దేశ ప్రజలకిచ్చిన డువాటయని నినాదం పల్లెపల్లెన మారుమ్రోగి బ్రిటిష్ పాలన పునాదులను తీవ్రంగా కదిలించింది. మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట విన్నాక.

శ్రోతలు మీరు వింటున్నారు క్విటింగ్ ఉద్యమం గురించిన కొన్ని విషయాలు. భారతదేశ రాజకీయ వికాసంలో జాతీయోద్యమ

క్రమంలో స్వాతంత్ర్య సాధనలో క్విటిండియా ఉద్యమానికి అత్యున్నత చారిత్రక ప్రాధాన్యత ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల సంప్రదింపులు లేకుండా దేశాన్ని యుద్దంలోకి లాగటం మరియు క్రిప్స్ మిషన్ విఫలం కావడం ఈ మహోద్యమానికి కారణమయ్యాయి. 1942 ఆగస్టు 9 తెల్లవారుజామునే బ్రిటిష్ ప్రభుత్వం ఆపరేషన్ జీరో హవర్ పేరిట మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి అగ్రనేతలందరినీ ముందస్తుగా అరెస్టు చేసి జైలుకు తరలించినప్పటికీ ఈ ఉద్యమం నాయకత్వ రహితంగా ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెందింది. అరుణా అసఫ్ అలీ గవాలియా ట్యాంక్ మైదాన్లో, అనగా ప్రస్తుత ఆగస్టు క్రాంతి మైదాన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోరాటాన్ని ముందుకు నడిపారు. దేశంలోని రైతులు, కార్మికులు, విద్యార్థులు మరియు మహిళలు బ్రిటిష్ సమాచార వ్యవస్థలను, రైల్వే మార్గాలను స్తంభింపజేసి స్వయం పాలనను ప్రకటించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, స్వాతంత్ర్య సమరయోధుల సంక్షేమ సంఘాలు ప్రతి సంవత్సరం ఈ రోజున ప్రత్యేక శ్రద్ధాంజలి సభలు, జాతీయ జెండా ఆవిష్కరణలు మరియు స్వాతంత్ర పోరాట చిత్ర ప్రదర్శనలు నిర్వహిస్తాయి. అలాగే భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో క్విటిండియా ఉద్యమం ఒక అరివీర భయంకరమైన విప్లవాత్మకమైన అధ్యాయంగా నిలిచింది. నాయకులు జైలుపాలైన కోట్లాది మంది సామాన్య ప్రజలే స్వయంగా సైనికులై, నాయకులై దేశ స్వేచ్ఛ కోసం రణరంగంలోకి దూకిన ఆగస్టు క్రాంతి స్ఫూర్తి అసమానమైంది. ఈ రోజున నాటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ భారత రాజ్యాంగ విలువలను, సమగ్రతను కాపాడుకుంటూ అవినీతి, పేదరికం మరియు నిరక్షరాస్యత వంటి సామాజిక రుగ్మతలకు క్విట్ ఇండియా చెబుతూ సుస్థిర నవభారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే ఉన్నతమైన గ్లోబల్ సందేశాన్ని అందిస్తుంది. జాతీయ సూత్రాలను గౌరవిస్తూ చట్టబద్దమైన సమర్థ భారత ప్రగతికి భాగస్వామ్యులమవుదాం. క్విట్ ఇండియా ఉద్యమ అమరవీరులకు ఆకాశవాణి తరపున హృదయపూర్వక నివాళులర్పిద్దాం.

0: గ్రేట్ ఇండియా ఉద్యమ చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:58. ఇప్పుడు వినండి. ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారిపై ఆయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు గ్యాస్ట్రిక్ సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రోతలకు అందించే సలహాల సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్. ప్రూడెన్స్ హాస్పిటల్
2: కార్డియాలజీ, ఓపెన్ హార్ట్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోక్రానాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, గైనకాలజీ, ఆప్టమాలజీ,
1: మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, షుగర్ వ్యాధి సమస్యలు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్థోపెడిక్ సర్జరీలు, జనరల్ సర్జరీలు, ఇంకా దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీలు, పక్షవాతం, కీళ్లవాతం, అన్ని రకాల జ్వరాలు,
2: మీ ఆరోగ్య సమస్య ఏదైనా కావచ్చు, అన్ని రకాల వ్యాధులకు ఒకే చోట నిపుణులైన వైద్యులచే నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది
1: ప్రూడెన్స్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా ప్రగతి నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ అభిషేక్ గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: డాక్టర్ గారు, మీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా పనిచేస్తున్నారు.
4: అవునండి.
3: ఈ ఎంట్రాలజిస్ట్ అనే విభాగం ఒక మనిషికి వచ్చే ఏ వ్యాధికి ఉపయోగపడుతుంది?
4: సార్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లో మేము మెయిన్లీ చూసేది జిఐటి, అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్. అంటే మనం ఆహారం నోట్లో వేస్తాము, దాని తర్వాత ఆహారం లోపలెళ్ళే దారి నుండి బయటకు వచ్చే దారి, అంటే మలద్వారం, అక్కడి నుంచి కింది వరకు వెళ్ళే ట్రాక్ ని జిఐటి అని అంటారు. దాంట్లో మెయిన్లీ అన్ననలిక, కడుపు, ఇంకా పేగులు వస్తాయి, చిన్న పేగు, పెద్ద పేగు. ఈ పేగులు సంబంధించిన ఏదైనా వ్యాధి మేము చూస్తాము. నెక్స్ట్ హిపాటోబిలియరీ, అంటే లివర్, పసర్నలం, పసర సంచి జబ్బు.

0: అన్ని. నెక్స్ట్ ప్యాంక్రియాటిక్ అంటే గ్లోమగ్రంథి ప్రాబ్లమ్స్ అన్ని మేము చూస్తాము.
1: డాక్టర్ గారు, అసలు ఈ వ్యాధి రావడానికి కారణం ఏమైనా ఉంటుందా?
0: ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది మా దగ్గర గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటూ వస్తారు.
1: చాలా మంది అంటుంటారు సాధారణంగా నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది,
0: గ్యాస్ ప్రాబ్లం ఉంది అంటారు. కానీ ఆడియన్స్ కి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చెప్పేది ఏంటంటే, మీరు డైరెక్ట్ కన్క్లూజన్ లో వెళ్ళొద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అట్లా అనకూడదు.
1: అంటే మనం కన్ఫర్మ్ చేయకూడదు.
0: యా, ఎందుకంటే మీరు మీ సింప్టమ్స్ చెప్పాలి. మీకు ఎగ్జాక్ట్లీ ఏముంది? హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట అవుతుందా, కడుపు నొప్పి ఉందా, ఛాతీ నొప్పి ఉందా, ఏముంది అనేసి. ఎందుకంటే మీరు దేన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుంటున్నారో చాలాసార్లు అది హార్ట్అటాక్ కూడా ఉండొచ్చు. సో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్క్లూజన్ చెప్పకుండా మీ సింప్టమ్స్ ఏమున్నాయి, మీకు ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవి చెప్పాల. సో జనరల్గా గ్యాస్ ప్రాబ్లం ఏదంటారో దాన్ని మేము మెడికల్ టర్మినాలజీలో డిస్పెప్సియా అని అంటాము. డిస్పెప్సియా యాక్చువల్లీ ఒక లాటిన్ వర్డ్. దీంట్లో రెండు వర్డ్స్ ఉన్నాయి, ఒకటి డిస్ ప్లస్ పెప్సియా. డిస్ అంటే బ్యాడ్, పెప్సియా అంటే డైజెషన్. సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ బ్యాడ్ డైజెషన్
1: అంటే అజీర్ణం,
0: అజీర్ణం, బ్యాడ్ డైజెషన్. సో డిస్పెప్సియా ఎప్పుడు అంటాము అంటే, యాక్చువల్లీ ఇది ఎపిసోడిక్ అండ్ రికరెంట్ ఉంటుంది. అంటే మధ్య మధ్యలో రావడం, లేకపోతే కొందరికి పర్సిస్టెంట్గా అంటే కంటిన్యూస్గా ఉండొచ్చు. అబ్డామినల్ డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ అబ్డామినల్ డిస్కంఫర్ట్తో పాటు అప్పర్ అబ్డామిన్ అని అంటాం. అప్పర్ అబ్డామిన్ అంటే అప్పర్ జిఐటి సిమ్టమ్స్ అని అంటాం. అప్పర్ జిఐటి సిమ్టమ్స్ అంటే అన్ననలిక, కడుపు, చిన్న పేగు స్టార్టింగ్ పార్ట్, దాన్ని అప్పర్ జిఐటీలో కన్సిడర్ చేస్తాము. దానికి సంబంధించిన సిమ్టమ్స్ కనిపిస్తాయి. అవి ఏముంటాయి అంటే హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట రావడం, సమ్టైమ్స్ చెస్ట్ పెయిన్, ఛాతీ నొప్పి రావడం, లేకపోతే రిఫ్లక్స్, పుల్లెట్ బేకులు, బెల్చింగ్స్, తేన్పులు, లేకపోతే కడుపు సంబంధించినవి అంటే కడుపు నొప్పి రావడము, కడుపు తొందరగా నిండిపోవడము, ఆకలి కాకపోవడము, కడుపు ఉబ్బరంగా అనిపించడము, కడుపులో మంట, ఇవి అన్ని కనిపిస్తాయి. సో కొందరికి ఎట్లా అంటే ఇది పర్సిస్టెంట్ గా ఉండొచ్చు, కొందరికి ఎపిసోడిక్ అండ్ రికరెంట్ వస్తుంది.
1: అంటే ప్రతి వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు సహజంగా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంటుందా?
0: లేదు,
1: పర్సన్ టు పర్సన్
0: వేరీ అవుతుంది.
1: ముఖ్యంగా ఈ వ్యాధులు అంటే ఇప్పుడు మీరు చెప్పిన వ్యాధి లక్షణాలు ఒక వయసును బట్టి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా, లేదా ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: జనరల్ గా మేము ఈ సింప్టమ్స్ లైఫ్ స్టైల్ డిసీజ్ వల్ల వస్తుందని చెప్తాం. సో అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లకు ఎవరికైనా రావచ్చు.
1: అంటే జీవన శైలి,
0: ఎస్,
1: అంటే మన జీవన అలవాట్లు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, చేసే పనితనం కావచ్చు,
0: ఎస్,
1: ఇవన్నీ కూడా దీన్ని ప్రభావితం చేస్తాయి.
0: ఎస్,
1: ఒకవేళ గుర్తించడం ఆలస్యం జరిగితే తదుపరి పర్యవసానం ఎలా ఉంటుంది?
0: ఫస్ట్ థింగ్, ఈ డిస్పెప్సియాతో ఇమీడియట్ లైఫ్ కి థ్రెటనింగ్ అట్లా ఏముండదు. అంటే హార్ట్ అటాక్ వస్తే లైఫ్ థ్రెటనింగ్, మనం తొందరగా ట్రీట్మెంట్ చేయకపోతే ఏదన్నా జరిగిపోవచ్చు. సో ఇది స్లోగా మీ లైఫ్ స్టైల్ ని ఇంకా బ్యాడ్ చేస్తుంది, మీ ప్రొడక్టివ్ లైఫ్ ని తగ్గిస్తుంది. సో అది ఎట్లుంటుందంటే, దీంట్లో సమ్ మనం ఏమంటాము అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ లో ఎట్లా అంటే, కొన్ని ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని ఫంక్షనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్గానిక్ ఫ్యాక్టర్స్ ఎట్లుంటాయి అంటే, లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ని బట్టి సింప్టమ్స్ చూపెడుతుంది. నేను మీకు స్టార్టింగ్ లో సింప్టమ్స్ చెప్పాను, సింప్టమ్స్ చూపిస్తాయి. ఫంక్షనల్ అంటే మీకు ఆ సింప్టమ్స్ ఉంటాయి కానీ లోపల ఏమి ప్రాబ్లం ఉండదు. సో ఆర్గానిక్ డిసీజెస్ లో మోస్ట్ కామన్ అనేది అల్సర్స్ ఉంటాయి. అల్సర్ లో అల్సర్ ఎక్కడన్నా రావచ్చు, అన్ననలికలు రావచ్చు, కడుపులు రావచ్చు, చిన్న పేగులు రావచ్చు. ఇంకా ఈ అల్సర్ అనేది కామన్, అంటే ఈ డిస్పెప్సియా సింప్టమ్స్ లో చాలా కామన్ గా డిసీజ్ చూసే డిసీజ్ ఈ అల్సర్ డిసీజెస్ ఉంటాయి. 100% ఇఫ్ వి టేక్, నియర్లీ 25-30% ఆఫ్ ది పేషెంట్స్ లో ఈ అల్సర్ ప్రాబ్లం కామన్ ఉంటుంది. దాని తర్వాత నియర్లీ 10-15% పేషెంట్స్ లో GERD అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే లోపల నుంచి వేడి చేదు నీళ్లు పైకి రావడము, కొన్నిసార్లు ఫుడ్ పైకి రావడము, కొన్నిసార్లు ఛాతీలో మంట, ఛాతి నొప్పి అవ్వడం, ఇది. సో దీంట్లో కూడా ఈ సింప్టమ్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ కొన్నిసార్లు 3-4% గాల్ బ్లాడర్ స్టోన్స్, ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ లో కూడా మీకు సిమిలర్ సింప్టమ్స్ కనిపిస్తాయి. అండ్ నియర్లీ 3% ఆఫ్ ది పేషెంట్

0: లో స్టమక్ క్యాన్సర్, లేకుంటే అన్ననలిక క్యాన్సర్, లేకుంటే చిన్నపేగు క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో ఇలాంటి పేషెంట్స్కి ఫర్ ఎవ్రీ సిమ్టమ్ ఆల్వేస్ బెటర్ మీరు తొందరగా పరిష్కారం చేయాలి, అంటే అట్లీస్ట్ డయాగ్నోసిస్
1: చేయాలి.
0: అట్లీస్ట్ మీరు ఏం ప్రాబ్లం లేదు, మీకు ఆర్గానిక్ డిసీజ్ కాదు ఫంక్షనల్ డిసీజ్ ఉంది అంటే అట్లీస్ట్ యూ కెన్ రిలాక్స్ కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, మందులు వాడితే కొన్ని రోజులు తక్కువ ఉంటుంది, మేబీ మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే. కానీ ఆర్గానిక్ డిసీజ్ని ముందు మనం రూల్ అవుట్ చేసుకోవాలి.
1: డాక్టర్ గారు ఇప్పుడు డిస్పెప్సియా అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాధి ఒక మనిషిలోని ఆర్గాన్స్లో అవయవాల్లో దేనికి ప్రధానంగా వచ్చే అవకాశం ఉంటుంది, అంటే ఏ ఆర్గాన్ని దెబ్బతీస్తుంది ముఖ్యంగా?
0: డిస్పెప్సియా యాక్చువల్లీ మేము అప్పర్ జిఐ సిమ్టమ్ అని చెప్తాం. అప్పర్ జిఐ అంటే అన్ననలిక, కడుపు ప్లస్ చిన్నపేగు స్టార్టింగ్ పార్ట్, ఈ ఆర్గన్స్లో అంటే ప్రాబ్లం ఉంటే డిస్పెప్సియా అనే సిమ్టమ్స్ వస్తాయి మనకు. సో కొందరికి నేను మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన విత్ పర్సంటేజ్, మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్ మ్యాక్సిమం మందికి ఫంక్షనల్ డిస్పెప్సియా అని ఉంటుంది. ఫంక్షనల్ డిస్పెప్సియా అంటే నియర్లీ 35-40% పేషెంట్స్కి ఫంక్షనల్ డిస్పెప్సియా ఉంటుంది. 60% పేషెంట్స్కి నేను ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అది ప్రాబ్లమ్స్ దొరుకుతాయి. 35-40% పేషెంట్స్లో మనకు ఏం ప్రాబ్లం దొరకదు, కానీ పేషెంట్స్కి సిమ్టమ్స్ ఉంటాయి సిమ్టమ్స్ ఉంటాయి, కానీ వాళ్లకు మనం ఎన్ని టెస్ట్ చేసినా ఏం ప్రాబ్లం దొరకదు. వై? ఎందుకంటే నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పిన, దీస్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈవెన్ మీకు ఇది స్ట్రెస్తోని రావచ్చు, నిద్ర కరెక్ట్ ఉండకపోతే రావచ్చు.
1: గ్యాస్ ప్రాబ్లం అన్నారు ఇందాక, ఆ గ్యాస్ ప్రాబ్లం అది అందరితోనే అంతమైపోతుందా? ఆ గ్యాస్ ప్రాబ్లం కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకెలాంటి వ్యాధి పెరిగే ప్రమాదం ఉంటుంది ఒక వ్యక్తికి?
0: ఫస్ట్ ఈ గ్యాస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ బేసిక్ రూట్ కాజ్ ఏంటి? బేసిక్ రూట్ కాజ్ అంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోవడం. యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డైజెషన్ కొరకు. మన కడుపులో పరైటల్ సెల్స్ అని ఉంటాయి, అవి కంటిన్యూస్గా యాసిడ్ తయారు చేస్తాయి. మీరు ఫుడ్ గురించి థాట్ అంటే థింక్ చేసినా కానీ, లేకుంటే ఫుడ్ తిన్నా కానీ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఎందుకు? డైజెస్ట్ చేయడానికి, ఫుడ్ డైజెస్ట్ చేయడానికి. ఇప్పుడు కొందరికి ఎట్లుంటుందంటే ఆ యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది బాడీలో,
1: అధికంగా ఉత్పత్తి
0: యాసిడ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. మేబీ మీకు లోపల డిసీజ్ ఉండకపోవచ్చు కూడా, కానీ మీకు ఆ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, అల్సర్స్ డెవలప్ అవుతాయి అని. ఆ అల్సర్స్ ఎందుకు డెవలప్ అవుతున్నాయి? ఎందుకంటే కడుపులో యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ యాసిడ్ ఏం చేస్తుంది అంటే కడుపులో మ్యూకోజా అని ఒకటి లేయర్ ఉంటుంది, ఆ లేయర్ ని డ్యామేజ్ చేస్తుంది. కొన్ని జాగాల ఆ లేయర్ వెళ్ళిపోతుంది, ఆ లేయర్ వెళ్ళిపోయిన ప్లేస్ లో అల్సర్స్ తయారైపోయి.
1: ఇప్పుడు ఇందులో రకాలు ఏమైనా ఉంటాయా?
0: అంటే
1: గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి వ్యాధుల్లో రకాలు ఏమైనా ఉంటాయా?
0: ఇప్పుడు
1: ఏ రకమైనటువంటి వ్యాధి ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది?
0: ఫస్ట్ ఇప్పుడు మీరు నాకు రకాలు అడిగారు, దాంట్లో మేజర్ గా నేను 2 టైప్స్ చెప్పాను, ఆర్గానిక్ అండ్ ఫంక్షనల్. ఆర్గానిక్ అంటే వాళ్లకు సమ్ లోపల ప్రాబ్లం ఉంది అందుకని సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. ఫంక్షనల్ అంటే వాళ్లకు లోపల ఏం ప్రాబ్లం లేదు అయినా కానీ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎందుకు? ఆర్గానిక్ కానివ్వండి లేకుంటే ఫంక్షనల్ కానివ్వండి, రెండుకి ఒకటే కాజ్, యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. సో ఆర్గానిక్ లో ఏదైనా డిసీజ్ ఉండి యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది, ఫంక్షనల్ లో డిసీజ్ లేకుండానే యాసిడ్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఫంక్షనల్ వాళ్లకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది అంటే మెయిన్లీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. సరిగ్గా నిద్ర ఉండకపోవడం, టెన్షన్, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడం, ఎక్కువ నాన్ వెజ్ తినడం, ఎక్కువ మసాలా ఫుడ్ తినడం, ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం, వీళ్లకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చాలా ఓల్డేజ్ పీపుల్కి ఎట్లా అంటే మనకు ఎట్లా ఎట్లా వయసు పెరుగుతుందో కొందరికి నిద్ర తగ్గిపోతుంది. సో స్లీప్ అవర్స్ ఎవరికి తగ్గిపోతాయో వాళ్ళకు కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మేబీ హౌస్ హోల్డ్ స్ట్రెస్, మేబీ వర్క్స్ రిలేటెడ్ స్ట్రెస్, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్, దాంతో కూడా కడుపులో యాసిడ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. సో దాంతో కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడైతే మేము చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాము, ఈవెన్ చిల్డ్రన్స్ లో, వాళ్లకు స్కూల్లో కానీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ఆడుకుంటున్నారో ఫ్రెండ్ సర్కిల్లో, వాళ్ళకి ఇలాంటి దగ్గర కూడా కొంచెము డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే కూడా యాసిడ్ లెవెల్ పెరిగిపోతాయి, దాంతో సింప్టమ్స్ కనిపిస్తాయి.
1: యాసిడ్ లెవెల్స్ ఉత్పత్తి జరగకుండా ముందు జాగ్రత్తగా మనం ఏమైనా మందులు వాడే అవకాశం ఉంటుందా?
0: ఫస్ట్ ఇప్పుడు నేను మీకు టైప్స్ చెప్పిన, మనము ఏదన్నా ట్రీట్మెంట్ చేయకంటే ముందు డయాగ్నోసిస్ ఆలోచిస్తాము. ఫస్ట్ డయాగ్నోసిస్. సో ఆ డయాగ్నోసిస్ ఎందుకంటే అది ఆర్గానిక్ టైప్లో వస్తుందా లేకుంటే ఫంక్షనల్ టైప్లో వస్తుందా అది మనం క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే రెండుకి ట్రీట్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆర్గానిక్ అంటే రియల్గా లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటుంది, లోపల ఏమన్నా ప్రాబ్లం ఉంటే దానికి ట్రీట్ చేయాలి. ఇన్ఆర్గానిక్ ఉంటే వాళ్లకు లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంకా కొన్ని మెడిసిన్స్ తోని సెట్ అవుతారు. సో డయాగ్నోసిస్ కొరకు జనరల్గా వాట్ వీ డూ ఇస్ వీ డూ ఎండోస్కోపీ. ఎండోస్కోపీ చేసి చూస్తాము అన్ననలిక, కడుపు, చిన్న పేగు, స్టార్టింగ్ పార్ట్ చూస్తాం. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కరెక్షన్ ఇస్తాం. అండ్ మ్యాక్సిమం మా ఒపిడికి వచ్చే 30-40% పేషెంట్స్ ఫంక్షనల్ డిస్పెప్సియా అనే ఉంటారు. సో వాళ్లకు ఎండోస్కోపీలు ఏదో చిన్న చిన్న కనిపిస్తాయి కానీ పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. సో వాళ్ళు షార్ట్ టర్మ్ మెడిసిన్స్ వాడితే దే విల్ రికవర్.
1: ఇప్పుడు ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడానికి ప్రధానమైన పరీక్షలు ఏముంటాయి? రక్త పరీక్ష కానీ, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎండోస్కోపీ కానీ.
0: జనరల్గా ఇప్పుడు ఆర్గానిక్ డిసీజ్ అయితే చూడడానికి ఎండోస్కోపీ ఉంటుంది. ఫంక్షనల్ డిసీజ్ చూడాలంటే మనం పేషెంట్తో కూర్చొని మాట్లాడాలి, పేషెంట్ కూడా ఓపెన్లీ మాట్లాడాలి. ఎందుకంటే చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ ఉంటుంది. సో మనము పేషెంట్ని జస్ట్ యాజ్ అ పేషెంట్ కాకుండా ఒక ఫ్రెండ్ లాగా జస్ట్ కొంచెం సోషలిజం పెంచుకుంటే పేషెంట్కి కూడా మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వాళ్ళు కూడా అప్పుడు ఓపెన్ అప్ అవుతారు. నెక్స్ట్ ఏం చేస్తాము అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మీ పేషెంట్ యువర్ పేషెంట్ ఈస్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లమ్, ఇది నచ్చుతలేదు, ఇది ఇట్లా కావాలనుకుంటున్నారు అని వాళ్ళకు కూడా కొంచెం కౌన్సిలింగ్ ఇస్తాము. దాని తర్వాత పేషెంట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక చిన్న ఇంటరాక్టివ్ సెషన్ పెట్టి వాళ్ళని ఇది ఎట్లా అంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం.
1: చివరగా ఒక ప్రశ్న, ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి?
0: ఫస్ట్ ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. సో హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ ఫుడ్, హెల్దీ హ్యాబిట్ అండ్ గుడ్ స్లీప్ అండ్ సమ్ ఓపెన్ ఇంట్రాక్షన్ విత్ ది ఫ్యామిలీ మెంబర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ లోపల ఏమన్నా బాధలు ఉంటే మీరు వేరే వాళ్ళతో చెప్పుకోలేరు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు క్రిమిన సఫర్ అవుతున్నారు అంటే మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతారు. నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఎక్కువ మసాలా, పచ్చిమిర్చి, పులుసు, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు.
1: బాగుంది డాక్టర్ అభిషేక్ గారు, ఈ పూట మీరు మా స్టూడియోకి వచ్చి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అంటే ఏమిటి, ఆ డాక్టర్ గారు చేసే వైద్య విధానం ఏమిటి, ఇలాంటి వ్యాధులకు వైద్యం చేయాల్సి ఉంటుంది, ఆ వ్యాధి ఉన్నటువంటి పేషెంట్ ఒక రోగి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది చాలా చక్కగా తెలియజేశారు. మరి మీకు మా ఆకాశవాణి కేంద్రం తరఫున, శ్రోతల తరఫున ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రూడెన్స్ హాస్పిటల్ స్థాపించిన ఏడాదిలోపే వైద్య సేవల్లో జాతీయ స్థాయి గుర్తింపును పొందిన హాస్పిటల్ ప్రూడెన్స్ హాస్పిటల్. ఓపెన్ హార్ట్ సర్జరీ కోసం దూర ప్రాంతాలకు వెళ్లే అవసరమే లేదిక. అంతేకాదు యాంజియోగ్రామ్ పరీక్ష, స్టెంటింగ్ సౌకర్యం, 2D ఎకో పరీక్ష, TMT పరీక్ష, ICU, వెంటిలేటర్, డిజిటల్ ఎక్స్రే లాంటి అధునాతన వైద్య పరికరాలు సౌకర్యాలతో సుశిక్షితులైన వైద్యులచే సురక్షితమైన వైద్య సేవలు అందిస్తుంది ప్రూడెన్స్ హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ప్రూడెన్స్ హాస్పిటల్, ఎండలా టవర్స్ ఎదురుగా, ప్రగతి నగర్, నిజామాబాద్. ఇంతవరకు మీరు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త ఎన్ లింగంవర్ధన్ గారు.

ఎన్టీపీ నాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి 8:30 మనాలయాలు కార్యక్రమంలో ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలు వింటారు. 103.2 మెగాహెర్ట్జ్.

0: ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సభక్తికంగా ఆకాశవాణి సమర్పిస్తున్న మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం. పుణ్యక్షేత్రాలు ఒక్కొక్కటి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల పాదాలను పూజిస్తే మరికొన్ని చోట్ల ప్రతిమలను పూజిస్తారు. ఇంకొన్ని ప్రాంతాల్లో కట్టడాలను కీర్తిస్తారు. అలాంటి విశిష్ట ఆలయాల్లో ఒకటి నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ ఆలయం. ఇక్కడ జెండాయే దేవుడు. ఇందూరు కలియుగ ఆరాధ్య దైవంగా కీర్తిని పొందుతూ తరతరాలుగా పూజలందుకుంటున్నారు జెండా బాలాజీ శ్రీ వెంకటేశ్వరుడు. ఈ ఆలయ విశేషాలు ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో వినండి, తరించండి.
1: నిజామాబాద్ నగర నడిబొడ్డులో జెండాగల్లీలో కొలువుదీరి భక్తుల పాలిట కల్పతరువుగా నిలుస్తూ ఇందూరు తిరుమలగా కీర్తిగడించింది జెండా బాలాజీ క్షేత్రం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 175 కిలోమీటర్లు, కామారెడ్డికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంతోనే ఈ గల్లీ ప్రాంతాన్ని జెండాగల్లీ అని పిలుచుకోవటం విశేషం.

నిజామాబాద్ నగరం జెండా గల్లీలో గోల్ హనుమాన్ గుడికి సమీపంలోనే ఉంది ఈ ఆలయం. రోడ్డుకు ప్రక్కనే గల ఈ ఆలయ పరిసరాలు, గోపురాలు, ప్రాకారాది కట్టడాలు శ్వేతవర్ణ శోభితంగా ప్రకాశిస్తుంటాయి. సువిశాలమైన లోగిలిలో రమణీయభరిత కట్టడాలతో స్తంభ సమన్విత ముఖ మంటపంతో జెండా బాలాజీ క్షేత్రం విరాజిల్లుతోంది.

ఆలయ గోపురంపై శంఖుచక్రం దృశ్యమానమవుతాయి. శ్రీవారు తన ఇరు దేవేరులైన శ్రీదేవి భూదేవిలతో ఆసీనులై ఉంటారు. ఇంకా ప్రధాన ఆలయ గోపురాదులపై శివపార్వతులు, గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీ, సరస్వతీ దేవతామూర్తుల ప్రతిమలు వరుసగా శోభిల్లుతాయి.

0: భక్తుల కొంగు బంగారం ఇక్కడ ఒక జెండా. ఈ జెండాని దేవుడిగా పూజిస్తూ తమ మొక్కులు చెల్లిస్తారు భక్తులు.
1: భక్తుల నమ్మకానికి అనుగుణంగా నర్సాగౌడ్ అనే వ్యక్తి పూజలు అందుకునేందుకు జెండాను వెలుగులోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి భక్తులు స్వామివారికే కాకుండా నేరుగా జెండాకే మొక్కేవాళ్లు. ఇలా కోరిన కోరికలు నెరవేర్చటంతో ఏటికేడు జెండా ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. శ్రీ బాలాజీయే స్వయంగా వెలిసినప్పటికీ

నిజామాబాద్ జెండా బాలాజీ ఆలయ నిర్మాణం వెనుక ఓ ఆసక్తికరమైన కథ దాగి ఉంది. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.

0: కలియుగ దైవం శ్రీ జెండా బాలాజీ జెండాగల్లి భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇందూరు నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా జెండా బాలాజీ మందిరం భక్తుల కొంగు బంగారమైంది. క్రీస్తుశకం 1858 ప్రాంతంలో నిర్మించబడినట్లు ఇందూరు చరిత్ర సాంప్రదాయ సుముహూర్త గ్రంథాలు పేర్కొంటున్నాయి. నిజాం పాలనలో తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు ఉండేవని, నాందేడ్ జిల్లాలోని కందారు గ్రామంలో శ్రీ తుక్కోజుగారు అనే శ్రీ స్వామివారి మహాభక్తుడు ప్రతి సంవత్సరం కాలినడకన తిరుమల తిరుపతి వెళ్లి బాలాజీ దర్శనం చేసుకునేవారని, కష్టం అని భావించకుండా 41 సార్లు తిరుమల కొండకు వెళ్లి వచ్చిన శ్రీ తుకోజీ వృద్ధాప్యం సమీపించడంతో ఇక తాను తిరుమలకు నడిచి రాలేనని, తనకు సర్వదా దర్శన భాగ్యం కల్పించమని స్వామివారిని వేడుకున్నాడు. భక్తుని కోరిక మన్నించిన 7 కొండల స్వామి క్షేత్రాధికారికి కలలో కనిపించి, నా భక్తునకు ఉత్సవ విగ్రహాలిచ్చి తిరుమల కొండ దాటించమని ఆదేశించారట.
1: శ్రీ తుకోజీ ఆ ఉత్సవ విగ్రహాలను తీసుకుని ఇంటిదారి పట్టిన వారం రోజుల అనంతరం నిజామాబాద్ లో రాత్రిపూట విశ్రాంతికై నిలిచాడని, ఆ రాత్రి సిర్నాపల్లి దేశ్ముఖ్ స్వప్నంలో స్వామివారు కనిపించి శ్రీ తుకోజీ నిద్రించిన ప్రదేశాన్ని దానముగా ఇచ్చి ఆలయాన్ని నిర్మించి పూజించమని ఆదేశించినట్లు చెబుతారు.
0: పూజా కార్యక్రమాలు ముగించుకున్న శ్రీ తుకోజీ బయలుదేరదామని విగ్రహాలను లేవదీస్తే నేలకు అంటుకొని విగ్రహాలు ఉండడం, అదే సమయంలో సిర్నాపల్లి దేశ్ముఖ్ దొరగారు శ్రీ తుకోజీ దగ్గరకు వచ్చి తమ కలలో వచ్చిన వృత్తాంతాన్ని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం జరిగిందని పురాణ కథ.

0: ఆ తర్వాత కొంతకాలానికి 1930 ప్రాంతంలో శ్రీ నర్సాగౌడ్ అనే భక్తుడు సకల శాస్త్రీయంగా శ్రీ బాలాజీ మందిరాన్ని నిర్మించి పరిపూర్ణం చేశారు.
1: ఇలా శ్రీ తుక్కోజీ కోరిక మేరకు వెలసిన శ్రీ భగవాన్ బాలాజీ విశిష్టతలను వివరించాలని నర్సాగౌడ్కు ఆలోచన వచ్చింది. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జెండా పట్టుకుని ఆలయ ప్రాశస్త్యాన్ని ప్రబోధించేవారు. ఇలా ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తుడు ఈ జెండాకు మొక్కటంతో కాలక్రమేణా జెండాని స్వామిగా భక్తుల పూజలందుకుంటోంది.

0: అత్యంత పురాతనమైన శ్రీ జెండా బాలాజీ దేవస్థానమును శాస్త్ర సాంప్రదాయాలకు అనుగుణంగా హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఆలయ పునరుద్ధరణకు పుర ప్రముఖులు, భక్తులు మరియు ఆలయ పరిసర వాసులు విశేష కృషి చేసి శ్రీ ముత్యాల ప్రకాష్ గుప్తా గారి సారథ్యంలో పునః నిర్మాణం పూర్తి చేసి ఉభయ వేదాంతాచార్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారి కరకమలములచే విక్రమనామ సంవత్సరం మాఘశుద్ధ ప్రతిపద గురువారం 2001 శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాట్ ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఇక ఈ ఆలయ స్థల పురాణం గురించి ఆలయ అర్చక వర్యుల మాటల్లో.
1: జయసింహనారాయణ. నిజామాబాద్లో భక్తుల కొంగు బంగారమైనటువంటి జెండా బాలాజీ దేవస్థానంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని పిలుస్తుంటారు. ఇది పురాతనమైనటువంటి ఆలయం. దీన్ని పునర్నిర్మాణం కావించి 2001 పునఃప్రతిష్టాపన చేసి శ్రీ శ్రీ శ్రీ త్రిరండి సీమన్న రామాను చిన్నజయ స్వామి వారిచే పునఃప్రతిష్టాపన చేసి ఆలయ అభివృద్ధికి రోజు రోజు దినాభివృద్ధి అయి చాలా భక్తులతో కిటకిల్లాడుతుంది. ఇది పురాతన కథ ఏంటంటే, మహారాష్ట్రలోని కందా గ్రామంలో తూకోజాని భక్తుడు ఉండేవాడు. అతడు ఏటా ప్రతి ఏటా అతని భార్య కుమారుని శునకంతో ప్రతి ఏటా 41 కాలినడకన తిరుపతి ప్రయాణం చేసి దర్శనం చేసుకుని వచ్చేవాడు. అతనికి రాను వృద్ధాప్యం సంభవించిన వెంటనే అతని కుమారునికి వివాహం చేసి అతని చివరిసారిగా నాకు దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించి చివరిసారిగా స్వామివారి దర్శనానికై బయలుదేరుతాడు. అప్పటి పురాతన కాలంలో నదులు వర్షాలు అధికంగా ఉండటం వల్ల ఆ నదులు ప్రవహిస్తుంటే దారి మధ్యలో, స్వామి నీ దర్శన భాగ్యానికి నేను ఎట్లా రావాలి, నాకు దారి ఎట్లా అని ప్రార్థిస్తే స్వామివారి ఆ నదిలో దారి చూపుతూ తిరిగి ఆ కొండకు చేరుస్తాడు. ఆ తర్వాత అక్కడ పంచలోహ విగ్రహాలు తయారు చేసే భక్తుని శిల్పికి కళ్ళలో వెళ్ళి నా తుకోజీ భక్తుడు వచ్చాడు, అతనికి పంచలోహ విగ్రహాలు తయారు చేసి ఇచ్చి అతనికి మర్యాదపూర్వకంగా దర్శన భాగ్యం కల్పించి తిరిగి ప్రయాణం చేయించమని చెప్తాడు. అదేవిధంగా ఆ శిల్పి ఆ కొండ దగ్గరికి వచ్చి ఆ తుకోజీ భక్తుని దగ్గర తీసుకొని, అయ్యా మీరు తుకోజీ అంటే, అవును మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను కందా గ్రామం నిజామాబాద్ మహారాష్ట్ర నుండి వచ్చాను, స్వామివారి దర్శనానికై వచ్చానంటే స్వామివారి నా కళలో వచ్చి మీకు పంచలోహ విగ్రహాలు తయారు చేసి ఇవ్వమని ఆదేశించారు, ఇవి దిగోండి తీసుకోండి అని ఇచ్చి వారికి దర్శన భాగ్యం కల్పించి తిరిగి ప్రయాణమై ఇక్కడ ఇందూర్ పట్టణం అని నిజామాబాద్ని పిలిచేవారు. ఇంతకుముందు ఇక్కడ ఒక చింత చెట్టు కింద రాత్రి బస చేస్తారు. అయితే ఉదయం లేచి ఆ విగ్రహాలను నేల మీద పెట్టుకుని రాత్రి నిద్ర చేస్తారు. తిరిగి ఉదయం ఆ విగ్రహాలు తీస్తే నేల కంటుకొని రాలేము. ఆ నర్సాగౌడ అని భక్తుడు ఉండేవాడు. అతని కళ్ళకు వెళ్ళి, నేను స్వామివారికి వెంకటేశ్వర స్వామిని, నేను ఇక్కడనే స్థిరపడాలనుకుంటున్నాను, నాకు ఆలయం నిర్మించి నాకు పూజా కార్యక్రమం నిర్మించమని ఆ నర్సాగౌడ అనే అతనికి కళలో వచ్చి స్వామివారు చెప్తే, ఉదయం వచ్చి ఆ భక్తుడిని సేవించి, అయ్యా స్వామివారు నాకు కళలు వచ్చి స్వామివారి ఆలయం నిర్మించి ఇవ్వమని చెప్పారు, కాబట్టి మీరు ఇక్కడనే ఉండి స్వామివారికి పూజలు చేసుకుంటూ ఉండండి అంటే, లేదు నేను వెళ్తాను అని ఆ విగ్రహాన్ని తీస్తే అవి నేల కంటుకొని విగ్రహాలు రాలేవు, ఇది స్వామివారి ఆజ్ఞ అని అప్పటి నుండి ఎవరైతే తిరుపతి కొండకు రాని వారు, కొన్ని అన్యోన్య కారణాల వల్ల ఎవరైతే రారో వారు ఇక్కడనే నాకు మొక్కులు చెల్లించవని స్వామివారు ఆదేశించారు. అప్పటి నుండి దీన్ని జెండా బాలాజీ దేవస్థానంగా పిలువబడుచున్నది.

అర్ధశతాబ్ది కాలంగా జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం పలు అభివృద్ది పనులకు నోచుకుంది. ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి పౌర్ణమి వరకు జెండా జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం మరియు ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు శ్రీ స్వామివారి పల్లకీ సేవ, శ్రీ స్వామివారి ఏకాంత సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

0: జెండా బాలాజీ ఆలయ ముఖ మంటపంపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, గోదాదేవి చిన్మయ రూపులుగా దర్శనమిస్తారు.
1: అదే చూడు, అదే మొక్కుడు ఆనందమయము తిరుమలగిరి రాయుని సన్నిధిని అన్నమయ్య ఆనందాల పెన్నిధిగా భావించాడు. ఎక్కడ శ్రీనివాసుడు అర్చావతారమూర్తిగా భక్తానుగ్రహ కారక స్ఫూర్తిగా కొలువుదీరుతాడు భక్తులకు, అదే తిరుమల క్షేత్రం, అదే ప్రత్యక్ష వైకుంఠపురం, అదే బంగారు శిఖరాల బహుబ్రహ్మమయం. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస సన్నిధానంలోని గర్భాలయంలో స్వామి అనంత మహిమాన్విత తేజో విరాజితంగా దర్శనం.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు శ్రీ వెంకటేశ్వరుడు భవ్య రూపంలో ప్రకాశిస్తున్నాడు. అలంకారమూర్తి అయిన మలయప్ప నానావిధ ఆభరణాలతో, తనకు అత్యంత ప్రియమైన తులసి మాలికలతో దర్శనమిస్తున్నాడు.

వరదాన ఉజ్వల కటిహస్తము, పటుశంఖ చక్రూరు బాహుయుగము, నొరపైన నాభియు ఉదరబంధము, ఇలా ఎన్నెన్నో అలంకారాలతో జగన్నాయకుడైన జగద్రక్షకుడైన వెంకటేశుడు భక్తులందరి చేత ఆకర్షింపబడుతూ దివ్య సౌందర్యాన్ని వెల్లడిస్తూ ఆనందాన్ని సమ్మోహనాన్ని కలిగిస్తుంటాడు. లోకోత్తర సౌందర్యానికి ఇతడి సన్నిధి నిలవు. ఇంతకు మించి అందం మరెక్కడా లేదు అనడానికి వెంకటేశుని దివ్య రూపమే ప్రత్యక్ష నిదర్శనం.

0: శ్రీవేంకటేశుని హృదయ మందారంలో వేంచేసి ఉండే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ ఆలయంలో స్వామి చెంతనే ప్రత్యేక అర్చావతారమూర్తిగా దర్శనమిస్తారు. ఆ తిరుమలేశుడు హృదయ పట్టపురాణితో కూడి జగదానందకారకంగా ఇరుమూర్తులు దర్శనమిస్తారు. ఇక శ్రీవారికి మరోవైపు గోదాదేవి దివ్య సన్నిధానం ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవికి ప్రత్యేక పూజాదికాలను నిర్వహిస్తారు ఈ ఆలయంలో. గర్భాలయానికి ఎదురుగా గరుడ అల్వాల్ ప్రత్యేక సన్నిధి విరాజిల్లుతూ ఉండగా గర్భాలయానికి ఇరువైపులా జయ విజయలు ద్వారపాలకులుగా గోచరిస్తారు.
1: స్వామి సన్నిధానం అద్భుతమైన కట్టడంగా ప్రశాంత పవిత్ర ఆధ్యాత్మిక నిలవుగా అలరారుతోంది. గోవిందనామ స్మరణతో గర్భాలయం చేరుకున్న భక్తులు గర్భగుడులు శ్రీదేవి భూదేవి సమేత కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామివారికి భక్తి శ్రద్ధలతో ప్రణామాలు అందజేస్తారు.
0: స్వామివారి దర్శనం అనంతరం శటగోప ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు గావిస్తారు భక్తులు. ఆలయంలో గోవిందనామ స్మరణతో 11 లేదా 108 ప్రదక్షిణలు చేసినచో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి.

0: ఇక నిజామాబాద్ జెండా బాలాజీ క్షేత్రంలో జరిగే భాద్రపద ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1: వంశ పారంపర్య అర్చకులు అజయ్ సంగ్వాయ్ స్వామివారి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగిస్తారు. భక్తులు జాతరలో జెండాపై చక్కెర బెల్లం సమర్పించుకుంటారు. ఆలయం నుంచి సిర్నాపల్లి గడి, గోల్ హనుమాన్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్ మీదుగా పులాంగ్ వాగు వరకు జెండాను మేళ తాళాలతో ఘనంగా ఊరేగిస్తారు. బ్యాండ్ బాజా భజంత్రీలతో ఊరేగింపు సాగుతుంది. ఉత్సవమూర్తులను సన్నాయి మేళ తాళాల మధ్య ఊరేగిస్తారు. భక్తులు పోటీపడి జెండాపై చక్కెర చల్లుతారు. జెండా మోయటానికి పోటీ పడతారు. జెండాను గోల్ హనుమాన్ చౌరస్తా వద్ద కొద్దిసేపు మొక్కులు తీర్చుకునేందుకు ఉంచుతారు. అనంతరం తిరుపతికి జెండాను తీసుకువెళ్తారు.

0: ఇక ఈ ఆలయంలో భాద్రపద మాసంలో జరిగే జెండా ఉత్సవాల గురించి మరియు ఇక్కడ జరిగే విశేష కార్యక్రమాల గురించి ఆలయ అర్చక వర్యుల మాటల్లో.
1: ఈ జెండా జాతర భాద్రపద మాసం పాడ్యం నుండి పౌర్ణమి వరకు 15 రోజులు అత్యంత వైభవపేతంగా స్వామివారి జెండా జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి. అలాగే ధనుమాస ఉత్సవాలు డిసెంబర్ 16 నుండి జనవరి సంక్రాంతి వరకు 4 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రతిరోజు ప్రతి శనివారం స్వామివారికి విశిష్ట పలక సేవ, ఏకాంత సేవ మరియు ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం జరుగుతున్నది. పండుగలకు గాను మరియు ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తమ తమ కోరికలు నెరవేర్చుకొని స్వామివారికి కృపక పాత్రలు అవుతున్నారు. జై శ్రీమన్నారాయణ.
2: జెండా బాలాజీని దర్శించుకునేందుకు నిజామాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన భక్తులు, కర్ణాటకలోని బీదర్కు చెందిన భక్తులు తిరుపతికి వెళ్లకుండా మొక్కులను ఇక్కడే తీర్చుకోవటానికి వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా దర్శించటంతో ఈ ఆలయం కొత్త శోభను సంతరించుకుంటుంది.
3: జై శ్రీమన్నారాయణ. నా పేరు గన్నారపు సవిత. నిజామాబాద్ నగరంలో శ్రీ జెండా బాలాజీ మందిరంలో చాలా విశేషం. ఈ గుళ్ళో అనుకున్న కోరికలు జరుగుతాయని భక్తుల నమ్మకం. ఇది స్వామివారు నిజంగా తను నిలుచుకున్న ప్లేస్ అని మేము స్వయంగా అనుభవిస్తున్నాము, చాలామందికి చెప్తుంటాము. ఈ టెంపుల్ చరిత్ర కూడా ఇక్కడ గుడి ప్రాంగణంలో రాసి ఉంది. ఆ కథ చదివిన వాళ్ళకు కూడా చాలా అర్థమవుతుంది. పారాయణం ప్రతిరోజు సాయంత్రం 7:30 విష్ణు సహస్ర పారాయణం జరుగుతుంది. విష్ణు సహస్ర పారాయణం విశేషత చాలామందికి తెలుసుంటుంది, దాని గురించి చెప్పాల్సిన అవసరం.

0: లేదు. ఆ పారాయణం చేస్తూ చేస్తూ గుడిలో ఒక 300 మంది వరకు ఉంటాము. అందరి జీవితాలు ఎవరి అనుగుణంగా వాళ్ళకి తరింపజేశాడు స్వామి. ఇలా ఆ కొండపైన ఉన్న స్వామి ముడుపులు కూడా చాలామంది ఇక్కడే సమర్పించుకుంటారు. ఎందుకంటే అక్కడ స్వయంగా స్వామి, ఇక్కడ ఆయన నిలుచుకున్న ప్లేసే అనేసి భక్తుల నమ్మకం. ఈ గుళ్ళో చాలా మందికి జరిగింది, జరుగుతుంది, జరుగుతుంది కూడా. శనివారం అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. ప్రతి శనివారము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. బీద వాళ్ళకి కూడా ప్రత్యేకంగా వాళ్ళను అనుకరించే ఈ ప్రసాదాన్ని జరపడం జరుగుతుంది, అన్నదానం అనేది. సో అది గమనించగలరు. మామూలుగా అన్ని గుళ్ళల్లో జరిగినట్టు కాకుండా అనాథలకు అనే కాన్సెప్ట్లో ఎక్కువగా ప్రాశస్త్యం ఇస్తుంటారు ఈ గుడిలో. సో ఇది కూడా భక్తులు గమనించాలి. ఇంకా ఎన్ని విశేషాలు చెప్పినా తనివి తీరదండి. శనివారం భజన కార్యక్రమాలు, ధనుర్మాసం కుంకుమ పూజలు అనేసి గోదా కళ్యాణము, సంక్రాంతికి స్వామివారి కళ్యాణం అనేసి, శ్రవణ నక్షత్రానికి కళ్యాణము చాలా జరుగుతుంటాయి. ఇలాంటి కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి ఆశీర్వాదానికి కృపకు పాత్రులు అవ్వాలని కోరుకుంటూ జెండాగుడిలో మేము భగవద్గీత విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు 7:30 సాయంత్రం జరపబడుతుంది. కార్యక్రమంలో పాల్గొంటాము. మాది తిరుమల తిరుపతి దేవస్థానం రిజిస్ట్రేషన్, దాస సాహిత్య ప్రాజెక్టు మాది. సో అక్కడ కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాం. నిత్యోత్సవం, గరుడోత్సవం, మెట్లోత్సవం, ఊంజల్ సేవ, అలా చాలా కార్యక్రమాలకు గుడి నుంచి వాళ్ళు పిలుస్తుంటారు. భజన కార్యక్రమాలకు అలా వెళ్తూ ఉంటాము. చాలా సార్లు సేవకు కూడా వెళ్ళొచ్చాము ఆయన కృపదయ వల్ల. అలా మేము తరించాము, మాకులాగే మీరందరూ కూడా తరించాలని చెప్పేసి ఈ రేడియో స్టేషన్ వాళ్ళు ఈ విశేషాన్ని, ఈ ప్రాశిస్తాన్ని జనలందరికీ తెలపాలనే ఉద్దేశంతో గుడికి రావడం జరిగింది. అలాగే ఆ స్వామి వారి కృప వల్ల మా స్వామి విశేషాన్ని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాము. శ్రీ శైలేశ దయాపాత్రం ది భక్త్యాది గుణార్ణవం, యతీంద్రం ప్రణవం వందే రమ్య జామాతరం మునిం, లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం, అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం, యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాని తృణాయమేనే, అస్మద్గురో భగవతో సధైక సింధో రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే, మాతా పితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం, ఆద్యస్య న కులపతే వకులాభిరామం శ్రీమత్తదంగ్రి యుగలం ప్రణమామి మూర్ధ్నా. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.
1: నా పేరు రాహుల్, నేను ఇళ్ళమూట నిజామాబాద్లో ఉన్నాను. ఇక్కడ ఎవ్రీ వీక్ రావడం ట్రై చేస్తాము. ఎక్కువసేపు ఎవ్రీ సాటర్డే కానీ ఖచ్చితంగా రావడం ట్రై చేస్తూ ఉంటాము. ఇక్కడ దేవుడు చాలా మహిమగల దేవుడు. చాలామంది అంటే ఇప్పుడు శ్రావణ మాసంలో స్టార్ట్ అవుతాయి, చాతుర్మాసం కదా, చాతుర్మాసంలో పూజలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ శ్రావణ మాసంలో జెండా బాలాజీ ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. దానికి అప్పుడు చాలామంది వస్తూ ఉంటారు. ఎవ్రీడే చాలామంది ఉంటారు. ఈవినింగ్ పూట డ్యాన్సులు కానీ, పిల్లలు కిడ్స్ కానీ ఆడుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. పిల్లకి ట్రెడిషనల్ డ్యాన్సులు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. మళ్ళీ సాటర్డే సాటర్డే అయితే ఇంకా ఫుల్ రద్దీ ఉంటుంది. ఇంకా చాతుర్మాసం కాబట్టి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకా చాలామంది భక్తులు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ స్వామి జెండా బాలాజీ ఊరేగింపు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరుపతి వరకు వెళ్తుంది. అక్కడ కొంతమంది అంటే నడుచుకుంటూ వెళ్ళి తిరుపతి దాకా వెళ్తూ ఉంటారు. 100 కంటే ముందు నుంచే స్టార్ట్ ఉందన్నమాట ఈవెంట్. అంతే, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వస్తారు. ఖచ్చితంగా వచ్చి ఎవ్రీ ఇయర్ ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. కళ్యాణం కూడా ఎవ్రీ మంత్ ఒకసారి స్వామివారికి కళ్యాణం చేస్తారన్నమాట. ఇక్కడ వైభవం స్వామివారి కళ్యాణం తర్వాత ఇంకా ప్రసాదాల వితరణ, ఇవన్నీ ఫేమస్ ఇక్కడ. ఇక్కడ పెరుగన్నం కానీ పులిహార కానీ చాలా ఫేమస్. లడ్డూలు కూడా అమ్ముతూ ఉంటారు. సాటర్డే సాటర్డే లడ్డు కూడా అమ్ముతారు అనుకుంటా ఇక్కడ.
2: ఏడు కొండలపై వెలసిన వెంకన్న వ్యయ ప్రయాసలతో తన దరికి రాలేని భక్తుల కోసం తానే దిగి వస్తాడు. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకుని పూజించుకుంటే ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని ఇక్కడి క్షేత్ర మహత్యం చెబుతోంది. ఆ స్వామి దర్శనం సకల శుభప్రదం, సకల సన్మంగళకారకం. ఆ స్వామి దివ్యాశిస్సులు మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ.

0: ఇది ఈ వారం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా, మరి నమస్తే.
1: ఇంతవరకు మన ఆలయాలు కార్యక్రమంలో జెండా పాలాజీ ఆలయ విశేషాలు విన్నారు. వ్యాఖ్యానం ఎర్రన్ రాజు గారు మరియు డి వరలక్ష్మి గారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు. ఈ కార్యక్రమ సహకారం ఎర్రన్ రాజు గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 9:01.

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీకు నచ్చిన పాటలు ఈ కార్యక్రమంలో వినాలంటే మీరు చేయాల్సింది మీ పేరు, మీ పూర్తి చిరునామా, పాట వివరాలు 8462245066 అనే నెంబర్కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన పాటలు వినండి ఈ ఉదయం 10 గంటల వరకు.

ఇదేంటి మన ఫస్ట్ రిక్వెస్ట్ ఎవరో ఇక్కడ నుంచి పంపించారో చూద్దాం. మరి ఆకాశవాణికి శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి మీకు కూడా. ఈరోజు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గానం చేసిన వెంకటేశ్వర సుప్రభాతం విన్నాము, చాలా బాగుంది. అలాగే సుక్తి సిద్ధ కార్యక్రమంలో గోపిరెడ్డి రామిరెడ్డి గారు వినిపించిన హితోక్తులు కూడా చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ప్రతిరోజు మన ఎఫ్ఎం శ్రోతలకు మంచి మంచి కార్యక్రమాలు అందజేస్తున్న మన స్టేషన్ డైరెక్టర్ గారికి, ఇతర సిబ్బందికి అందరికీ వందనాలు అంటున్నారు. నిన్న వినిపించిన మధురగీతాల కార్యక్రమం రాత్రి 10 గంటల నుంచి 11 గంటల వరకు చాలా బాగున్నాయి. ఈరోజు ఉదయం 8:30 మన ఆలయాలు కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలో వెలిసిన జెండా బాలాజీ మందిరం గురించి చాలా చక్కని వివరాలు అందించారు, వారికి ధన్యవాదాలు అంటున్నారు. అలాగే ప్రత్యేకంగా నరసగౌడ్ గారికి శతకోటి వందనాలు అంటూ రాస్తున్నారు వీరు. మన ఆలయ కార్యక్రమాన్ని శ్రోతలకు తెలియజేసిన మన స్టేషన్ డైరెక్టర్ గారికి, ఎర్రంరాజ్ గారికి, మోహన్ దాస్ గారికి అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు నా కొరకు అన్నమయ్య చిత్రం నుంచి ఒక మంచి పాటను వినిపించాలి అంటూ కోరుతున్నారు. ఇందల్వా నుంచి డి నరేందర్, రమాదేవి, శృతి, నిఖిల్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అలాగే మీరు అడిగిన పాట కూడా వినిపిస్తాను. మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అంటే రాస్తున్నారు, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో మన నిజామాబాద్లోని జెండా బాలాజీ ఆలయ విశేషాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే అది మన నిజామాబాద్ ప్రాంతంలోనే ఉండటం. ప్రతి శనివారం ఆలయ విశేషాలు అందిస్తున్న స్టేషన్ డైరెక్టర్ గారికి, వ్యాఖ్యతలకు మా ప్రత్యేక ధన్యవాదాలు. మా కోసం హృదయరాగాలు కార్యక్రమంలో అన్నమయ్య చిత్ర నుంచి ఒక మంచి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు వీరంతా. నిజామాబాద్ గుమస్త కాలనీ నుంచి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక వీరందరి కోసం విందాం ఎస్మి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటని కీరవాణి సంగీత సారథ్యంలో అన్నమయ్య చిత్ర నుంచి.

0: కార్యక్రమంలో తీసుకుందాం ఇప్పుడు చిన్న విరామం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: मेरा जूता है जापानी, पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన ఈఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. ఈఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
5: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
4: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
5: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
4: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
5: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
4: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
5: 24 గంటలు అత్యవసర సేవలు.
4: NABH గుర్తింపు.
5: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: డాక్టర్ బలరామ్ జాదవ్.
5: ఎత్తు వంకర బల్లకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.

0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
1: డాక్టర్ బలరామ్ జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
1: నిల్వడి, నిజామాబాద్.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
4: విరామం తర్వాత హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు ఏం చేశారు? 103.2 MHz అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు హృదయ రాగాలు. మీరు కోరిన సినిమా పాటలు కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్. ఆర్మూర్ చేనేత కాలనీ రంగధారి నగర్ నుంచి రాస్తున్నారు జిందం నరహరి, లక్ష్మి ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఈ రోజు మనామాలయాలు కార్యక్రమంలో ఉదయం 8:30 ప్రసారం చేసిన నిజామాబాద్ నగరంలోని అత్యంత ప్రాచీన ఆలయం జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం, చాలా చారిత్రాత్మకమైన ఆలయ విశేషాలతో ప్రసారమైన కార్యక్రమం చాలా బాగుంది. అనునిత్యం పూజలతో శోభిల్లే ఈ ఆలయం భక్తి ప్రభక్తులతో పరుడవిల్లుతోంది. ఆలయ విశేషాలు, విశిష్టత, అభివృద్ధి గురించి ఆలయ సందర్శకుల మాటలు విని చాలా ఆనందించాము. ఆలయ ప్రత్యేకతలు, స్థల పురాణం గురించి భక్తుల మాటల్లో వింటుంటే ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి పొందామంటే నమ్మండి. సందర్భోచితమైన పాటలతో ఈ కార్యక్రమం మమ్మల్ని అలరించింది అంటూ రాస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్ దాస్ గారికి, వ్యాఖ్యాతలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు అంటున్నారు. మా కోసం భక్త ప్రహ్లాద చిత్రం నుంచి భక్తి పాటను వినిపించండి అంటూ రాస్తున్నారు వీరు. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినేయండి.

0: శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. ఇప్పుడు వినండి ఈ ప్రకటన.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం డైరెక్టర్ గారికి మరియు సిబ్బందికి నా నమస్కారాలు. ఈ రోజు ఉదయం 8:30 ప్రసారం చేసిన మన ఆలయాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలు కళ్లకు కట్టినట్లు వివరించిన తీరు అద్భుతం, అమోఘం. ఈ ఆలయ చరిత్ర, విశేషాలు, ఎన్నో తెలియని విషయాలు వివరించారు. ప్రధాన అర్చకులు కూడా ఆలయం చరిత్ర వివరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటు భక్తులు కూడా ఇక్కడ విష్ణు సహస్రనామాలు, ఇక్కడ జరిగే పూజ, సమస్త విషయాలు భక్తులు చాలా చక్కగా వివరించారు. ఇక్కడ ప్రతి శనివారం అన్నప్రసాదం కూడా ఉంటుందని భక్తులు వారి మాటల్లో వివరించారు. ఈ ఆలయ చరిత్ర, విశేషాలు వ్యాఖ్యాత గారు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమం అందించినందుకు శ్రీ ఎర్రంరాజ్ గారికి, అలాగే వరలక్ష్మి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో చక్కటి కార్యక్రమాలు అందిస్తున్న ఆకాశవాణి డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి, సాంకేతిక విభాగం అధికారులకు, అలాగే ఈరోజు ఎంతో చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్న విధి నిర్వహణలో ఉన్న ఆర్జీ గారికి మాకు మా ప్రత్యేక ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ అండి. వీరంతా నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జీఎస్ కాలనీ నిజామాబాద్ నుంచి. మా కోసం శ్రీ తిరుపతమ్మ కథ చిత్ర నుంచి పాటని వినిపించండి అంటూ రాస్తున్నారు. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినయండి.

హృదయరేవల కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ చూద్దాం. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలో నడిబొడ్డులో గల శ్రీ జెండా బాలాజీ ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఉప ఆలయంగా విరాజిల్లుతూ ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి రోజున వైభవంగా జాతర ఉత్సవాలు జరుగు రోజును మేము కూడా దర్శించుకుంటాము. భక్తులను కరుణిస్తూ ఆదుకునే ఆ గోవిందుని విశిష్టతలు తెలియజేసిన ఆత్మీయ ఆకాశవాణి సంస్థలకు పేరు పేరున నా వందనాలు అంటూ రాస్తున్నారు వీరు. నిజామాబాద్ దుబ్బా నుంచి వేముల నరసింహరావు గారు, వారి కుటుంబ సభ్యులు. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి గుడ్ మార్నింగ్ అంటూ రాస్తున్నారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వీరంతా ఆర్మూర్ నిజామాబాద్ నుంచి మా కోసం ఓం వెంకటేశాయ చిత్రం నుంచి ఒక భక్తి గీతాన్ని వినిపించండి అంటూ తాడూరి ప్రియాంజలి, సంపత్ కుమార్, ఉమాభారతి, వెంకట నర్సయ్య వీరంతా ఆరు నుంచి కోరుతున్నారు. తప్పకుండా అండి. మరో రిక్వెస్ట్, మన ఆలయాల గురించి వివరించడం మంచి ఆలోచన. ఈరోజు జెండా బాలాజీ గురించి చాలా చక్కని వివరాలు అందించారు, వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు. నిజామాబాద్ నందిపేట నుంచి వనల్కి గ్రామం నుంచి నందిని నరేష్, స్నేహిత స్నేహాంష్ మా కోసం కూడా ఓం నమ వెంకటేశాయ సినిమా నుంచి పాటను వినిపించమంటే కోరుతున్నారు. మీ అమూల్యమైన సందేశాలని అభిప్రాయాన్ని పంపిస్తున్నందుకు ఆకాశవాణి తరపున ప్రత్యేక ధన్యవాదాలు అండి అందరికీ పేరు పేరున. అలాగే మీరు అడిగిన పాట మీకోసం వచ్చేస్తుంది, వినేయండి మరి.

మీకు శుభోదయం అంటూ రాస్తున్నారు. మీకు కూడా శుభోదయం అండి. ఈరోజు మనవాణిల శీర్షిక జెండా బాలాజీ ఆలయ విశేషాలు చాలా చాలా బాగున్నాయి. ఈ కార్యక్రమం వింటుంటే మేము ప్రత్యక్షంగా చూసామా ఉన్నామా అన్న అనుభూతి కలిగింది అంటున్నారు. మా కోసం యముడికి మొగుడు చిత్రం నుంచి పాటను వినిపించండి. వీరంతా ఇబ్రహీం పట్నం నుంచి అరుణ ఇంకా వారి మిత్రబృందం కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, వినేయండి.

శ్రోతలకి మరో కమనిక. రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాటరాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికి విన్నారు. హృదయ రకాల కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ ఎవరు పంపారో చూద్దాం. హలో శుభోదయం అంటూ రాస్తున్నారు. శుభోదయం అండి మీకు కూడా. ఈరోజు మన ఆలయాల కార్యక్రమంలో మన నిజామాబాద్ లో వెలిసిన శ్రీ జెండా బాలాజీ ఆలయ విశేషాలు. ఆ జగన్మోహిని దివ్య అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ మరియు హరిహర దేవతల గురించి చాలా చక్కగా వివరించిన భక్తులకు, పూజారికి, ప్రసారం చేసిన నిజామాబాద్ కేంద్రానికి మా యొక్క ధన్యవాదాలు. వీరంతా నిజామాబాద్ ఆదర్శ నగర్ నుంచి. కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మి, ప్రియా ఇంకా వారి కుటుంబ సభ్యులు మా కోసం ఏదైనా భక్తిగీతాన్ని ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. తప్పకుండా అండి. అలాగే మరో రిక్వెస్ట్, ఆకాశవాణికి శుభోదయం. ఈరోజు ఉదయం 8:30 మన ఆలయాల కార్యక్రమంలో నిజామాబాద్ నగరంలో వెలిసిన జెండా బాలాజీ ఆలయ విశేషాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలాజీ ఆలయం పైన వెలసిన హనుమంతుడు, ఇతర విగ్రహాలని మేము తిలకించాము. మేము శనివారం కాకుండా మంగళవారం వెళ్ళాము. మేము అమ్మవారి చుట్టూ 11 ప్రదక్షిణలు కూడా చేశాము. మాకు ఈ ఆలయం ఎంతగానో నచ్చింది. ఆలయ అర్చకులు, అక్కడ చాలా మంది భక్తులు వస్తారు. అక్కడ విష్ణు పారాయణం, ఆలయ అర్చకులు మాకోసం ప్రత్యేకమైన పూజలు కూడా చేశారు. మాకు జెండా బాలాజీ ఎంతగానో నచ్చింది అంటున్నారు. మాకు 25 కిలోమీటర్లు ఉంటుంది. నిజామాబాద్ కేంద్రం ఇంత చక్కని కార్యక్రమాన్ని వినిపించిన వ్యాఖ్యతలు ఎరం రాజ్ గారికి, వరలక్ష్మి మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ప్రతి శనివారం మన ఆలయాలు కార్యక్రమం వింటాము, మా కోసం ఒక మంచి పాటను కూడా వినిపించండి అంటూ కోరుతున్నారు. వీరంతా నిజామాబాద్ జిల్లా జగ్గలంపల్లి మండలం నుంచి. రాజేందర్ అరుణ మీకోసం వినిపిస్తానండి. వీరందరి కోసం విందాం. మరి మరో రిక్వెస్ట్ కూడా ఉంది. ఆధ్యాత్మిక భావన మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. ప్రతి శనివారం మన ఆలయాల శీర్షికన తమ ప్రాంత పరిధిలోని ఆలయాల విశిష్టాన్ని వైభవభరితంగా అందిస్తున్న ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. శ్రావణ మాసం సందర్భంగా హరినామ స్మరణతో సాగే మరిన్ని కార్యక్రమాలు అందిస్తారని కోరుకుంటున్నామంటున్నారు. వీరంతా వీరు కడప నుంచి అనిల్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. తప్పకుండా అండి. మీకోసం ఈ భక్తిగీతం వస్తుంది. వినండి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:53. ఇప్పుడు విందాం వారసుడు సినిమా నుంచి అనురాగ్ కులకర్ణి ఎంఎం

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షోటైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 1:35. ఇక రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఎన్టీఆర్ హీరోగా రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం, అంటే రాముడు భీముడు ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి కదా, రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం ఏంటి? ఆన్సర్ తెలిస్తే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎన్టీఆర్ హీరోగా రాముడు టైటిల్తో రూపొందించిన తొలి చిత్రం ఏంటి అని అడిగాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే అగ్గిరాముడు. ఆ తర్వాత కాలంలో రాముడు టైటిల్స్తో ఎన్నో చిత్రాలు రావడానికి కారణమైన తొలి సినిమా ఇది. పక్షిరాజా ఫిల్మ్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శ్రీనివాస నాయుడు చిత్రం నిర్మించారు. ఇక మరి ఎవరెవరు ఆన్సర్స్ కరెక్ట్గా పంపించారో చూద్దాం. నిజామాబాద్ జిల్లా జగ్రంపల్లి నుంచి అరుణ రాజేందర్ కరెక్ట్ ఆన్సర్, అరుణ పద్మనాభం గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా నుంచి ఆనందరావు గారు, ప్రదీప్ కుమార్, నేదునూరు కళ్యాణచారి కల్వకర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్, ముసాపేట నుంచి రోజా నరేష్ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భువనేశ్వర్ వెల్లుల నుంచి, బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు, ఆర్మూర్ నుంచి రాధా గారు మీరు పేరు పంపించారు. ఓకే ఓకే. కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, సేరే బాలాజీ సావిత్రి కుబేర్ జిల్లా నిర్మల్ నుంచి, నిర్మల్ జిల్లా కుబేర్ నుంచి అగ్గిరాముడు ఏసండి మాధురి ఇంజనీర్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మురారి యశోద జానకీరాజు, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, రంజిత్ సంధ్య కుబేర్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాంపర్తి నర్సింగ్ నో అండి రాంగ్ ఆన్సర్, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం వీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు. సారీ, మహమ్మద్ జైనుద్దీన్ ఫ్రమ్ ఉమ్మడ, నల్గొండ నుంచి మాధవి మమత, వెంకటేష్ నందిపేట నుంచి, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, బుధన్ పూజంపల్లి నుంచి భోగ మార్కండేయ అనిత గారు కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. సిరికొండ నుంచి తాళ్ల గీతా రాజలింగం వృషాలి, నెక్స్ట్ పిల్చాదిగూడ నుంచి శ్రీనివాస్ గారు, ఆల్మాస్గూడ వినాయక్ కమిటీ పక్క నుంచి దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవేణి గారు వీరి కుటుంబ సభ్యులు, కనకారావు పడిన పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుంచి, పోలపల్లి శ్రీనివాస్ గారు, బొట్టు తులసీదాస్ నవీపేట నుంచి, మంగళగిరి నుంచి చిన్న మస్తానరావు పెద్ద మస్తానరావు, కస్తూరి రాముడు గారు, చిలక నారాయణ గారు, నల్గొండ జిల్లా చిత్రియాలమణి నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, ఇంకా ఇంకా చాలా మంది పంపిస్తూనే ఉన్నారు. మౌనిక బాలు వినయ్ కుమార్, కానేజ్గూడ ఇందిరానగర్ నుంచి శ్రీనివాస్ పద్మావతి, భవానీ షాపూర్ నుంచి తోట సంతోష్ నిఖిల, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వీరి కుటుంబ సభ్యులు, చోడవరపు శ్రీ సాయి మన్విత గీతానగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, లక్ష్మీ రత్న మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు నుంచి, బుధన్ పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ, పుట్టపాక నుంచి భవానీ వెంకట, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్ శ్యామల, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, మార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి అప్పలరాజు గారు పెడల నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, ఆదిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, ఓల్డ్ సిటీ నుండి రాంగ్ ఆన్సర్, కేవీ రావు గారు, శంకర్ రావు గారు, ఎస్ఎం మూర్తి గారు, డోర్నాల బాలాజీ బద్రి రేణుక వీరి కుటుంబ సభ్యులు, నెక్స్ట్ శ్రీహరి జ్యోతి కూచని శ్రీహరి జ్యోతి గారు, చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి వరుణ్ తేజ్, బాలకృష్ణ ఫ్రమ్ నర్సింపేట్, నిఖిల్ ఉప్పల్ నుంచి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆకాశవాణి స్టూడియోస్లో 1:44.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి FM 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ

0: భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మరి షో టైంలో తర్వాతి ప్రశ్న ఏంటి అంటే, హాస్యనటుల బ్రహ్మానందం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించిన సినిమా పేరు. హాస్యనటుల బ్రహ్మానందం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించారు ఒక సినిమాలో. ఆ సినిమా పేరు తెలిస్తే ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి.

స్టూడియో క్లాక్ లో సమయం 1:49 ఇక షో టైమ్ లో నేను అడిగిన ప్రశ్న, హాస్యనటులు బ్రహ్మానందం గారు ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం హావభావాలతోనే ప్రేక్షకులను నవ్వించిన సినిమా అని అడిగాను. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు చినక నారాయణ అనసూయ, కరెక్ట్ ఆన్సర్ పంపించారు జానకంపేట నుంచి కీర్తి రాజ్కుమార్.

0: గారు ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మురహరి యశోద జానకి రాజు గారు అండి, రాంగ్ ఆన్సర్. ముసాపేట నుంచి నరేష్ రోజా కరెక్ట్ ఆన్సర్ పంపించారు, మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు. ఓకే, బిఎం రెడ్డి నగర్ నుంచి మౌనికా బాలు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నర్సి, శ్రీనగర్ కాలనీ నుంచి వినాయక్ నగర్ కూర్చున్న శ్రీహరి గారు, జ్యోతి గారు. చోడవరపు రామాదేవి గీతానగర్ నుంచి కరెక్ట్ ఆన్సరే పంపించారు. నెక్స్ట్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడిపల్లి శ్రీకాంత్ శ్రీతేజ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ అల్మసుగూడ నుంచి రవీంద్రాచారి, మధుసూదనాచారి, రాధిక త్రిలోక్చారి కరెక్ట్ ఆన్సర్ మేడం. ఓకే ఓకే, ఆన్సర్ పంపించకుండా మెసేజ్లు పెడుతున్నారు. మునుకులపల్లి నుంచి నిక్షిత్ రవళి నిర్వాణ్ కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి కనకారావు గారు పెడన నుంచి. నెక్స్ట్ అశోక్ పాట్నా నుంచా? ఓకే ఓకే. మంగళగిరి నుంచి చిన్నమస్తానరావు గారు, పెద్ద మస్తానరావు గారు, కృష్ణకుమారి గారు ఫ్రమ్ ఖమ్మం. బాలకృష్ణ గారు నర్సంపేట నుంచి, తోట సంతోష్ నిఖిల, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట నుంచి, నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచార్య, వరలక్ష్మీ కృష్ణమ్మ, హైదరాబాద్ బాచపల్లి నుంచి హైబాబు శ్రవంతి ప్రత్యూష్, ఆర్మూర్ నుంచి ఎం రాధా గారు, నార్కిటిపల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంఘవి శ్రీనివాస్ లావణ్య, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుంచి దాసి రామచంద్రం గారు, సుమతి గారు, కస్తూరి రాముడు చోటప్పల్ నుంచి, జక్రంపల్లి నుంచి అరుణ రాజేంద్ర గారు, రంగారెడ్డి జిల్లా ఎకలవే నగర్ నుంచి బిజలి వెంకటేష్ శ్యామల, దస్తగిరి సంధ్య, సేర్ల వెంకటేష్ సుగుణ, ఆడపు సంతోష్ కుమార్ గారు బెల్లంపల్లి నుంచి, రంజిత్ సంధ్య ఫ్రమ్ కుబేర్, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేష్ సుగుణ, రామ్ప్రసాద్ రామ్చరణ్, డాక్టర్ వెంకన్న బెల్లంపల్లి నుంచి, అరుణ పద్మనాభం గారు, డోర్నాల సుదర్శన్, డోర్నాల బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుంచి. నెక్స్ట్ మీరందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే, వినోదం సినిమాలో ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వం వహించిన వినోదం సినిమాలో బ్రహ్మానందం గారు ఒక్క డైలాగ్ కూడా లేకుండా నటించారు.
1: అంతేనా?
2: ఇంకేం కావాలి?
1: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
3: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989985102కి లేదా హైదరాబాద్ వాటర్ డాట్ జీఓవి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అంతులేని ఆత్మవిశ్వాసంతో అడ్డంకులన్నీ అధిగమించి ముందుకు సాగుతూ అనేక విజయాలు కూడా సొంతం చేసుకుంటున్నారు. అయితే ఇది ఇప్పటి మాట మాత్రమే కాదు, దశాబ్దాల క్రితమే. అంటే అప్పట్లో ఆడవాళ్ళ ఇంటికి మాత్రమే పరిమితమై ఉండే రోజుల్లో కూడా ఏకంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొని ప్రజలను నడిపించారు, త్యాగాలు చేశారు. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? 8 తారీఖు 1942 సరిగ్గా ఇదే రోజు క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రారంభించారు గాంధీ. డూ ఆర్ డై నినాదంతో ఇక చాలు, తోకముడవండి అంటూ బ్రిటిష్ వారిని హెచ్చరిస్తూ తిరగబడ్డారు జన సందోహం. ఇక ఆ సమయంలో 5 నారీమణులు శివంగులే కదిలారు, లాఠీ దెబ్బలు తిన్నారు, నాయక స్థానంలో నిలిచి జాతీయ పతాకం ఎగరేశారు, ప్రాణాలు కోల్పోయారు. వారి గొంతు నుంచి ఒక్క మాట మాత్రం ఆగలేదు, వందే మాతరం అంటూ. ఇంతకీ 5 నారీమణులు ఎవరు తెలుసుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:21. ఫిట్ ఇండియా ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా ఎందరో పాల్గొన్నారు. స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఒక విశేషం. అందులో ఒకరు అరుణ అసఫ్ అలీ. భారత స్వాతంత్ర సంగ్రామంలో అరుణ పేరు సగర్వంగా తలుచుకుంటారు. గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు ఇచ్చాక ఏ మైదానం నుంచైతే బయలుదేరారో అదే మైదానంలో జాతీయ పతాకం ఎగురవేయడానికి అరుణ బయలుదేరారు. అప్పటికీ బొంబాయిలో ఆందోళనలు, అల్లర్లు, దుండుడుకు చర్యలు, దహనాలు వీటన్నింటినీ అణచడానికి పోలీసు కాల్పులు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ప్రాణాలకు తెగించి అరుణ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఆ తర్వాత గావాలియా ట్యాంప్ మైదానం నుంచి ఆగస్టు క్రాంతి మైదాన్ గా పిలువబడింది. అరుణ గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆఫ్ హీరోయిన్ ఆఫ్ 1942 బిరుదులతో కూడా పిలువబడ్డారు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: అంతేనా?
1: ఇంకేం కావాలి?
0: వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్ కాఫీ.
2: కుటుంబ బంధాల విలువలను గుర్తు చేస్తూ, యువత మనసులను తాకుతూ, తల్లిదండ్రుల్ని ఆలోచింపజేస్తూ కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిన క్లాసిక్ మూవీ బొమ్మరిల్లు. బొమ్మరిల్లు సినిమా విడుదలై 20 ఏళ్లు కావస్తోంది. ఆ మధుర జ్ఞాపకాలను, ఆ భావోద్వేగ ప్రయాణాన్ని మరోసారి మీ ముందుకు తీసుకువస్తోంది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో తప్పక వినండి.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు శక్తిశీలి. ఇక సమయం 2:28. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న 5 మహిళల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇక సుచేత కృపలాని, ఈవిడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకురాలు, కాంగ్రెస్ కార్యకర్తగా కూడా చురుగ్గా పనిచేసేవారట. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ను స్థాపించారు. క్విట్ ఇండియా పిలుపు అందిన వెంటనే సుచేత భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. దానికి ముందు వరుసలో కూడా నడిచారు. అధ్యతల్లో ఉంటూ కార్యకర్తలను నడిపించారు. చివరకు బ్రిటిష్ పోలీసులు ఆమె జాడ తెలుసుకుని అరెస్ట్ చేశారు. రాజ్యాంగ రచనలో సభ్యురాలుగా కూడా ఉన్న సుచిత్ర ఉత్తరప్రదేశ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయి దేశంలోనే తొలి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు. ఇంకా తెలుసుకుందాం, ఇండియా ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి సమయం 2:38. ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహిళల గురించి చెప్పుకుంటున్నాం కదా. తారారాణి శ్రీవాస్తవ్ క్విట్ ఇండియా ఉద్యమ సమయానికి ఈవిడ వయసు 13 సంవత్సరాలు మాత్రమే. అయితే అప్పటికే వివాహం కూడా అయిపోయింది. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపునందుకుని ఆమె తన ఊరైన సివాన్, అంటే ఇది బీహార్లో ఉందన్నమాట, ఈ పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు బయలుదేరింది. ఊరేగింపు మీద పోలీసులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల్లో ఆమె భర్త కుప్పకూలారు. అయినా తారారాణి ఆగలేదు, ముందుకే సాగింది. పోలీస్ స్టేషన్ మీద జాతీయ పతాకం కూడా ఎగరేసింది. వెనుకకు తిరిగి వచ్చి చూస్తే భర్త మరణించాడు. అయితే ఆ వియోగాన్ని భరిస్తూనే చెక్కు చెదరని స్ఫూర్తితో ఆ తర్వాత కాలంలో కూడా దేశం కోసం పోరాడింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఇంకా మాట్లాడుకుందాం. ఇంటర్ ఏమిటండి ఆకాశవాణి వివిధ భారతి.

అస్సాంకు చెందిన యువతి కనకలత ఏవిడ కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 17 సంవత్సరాల ఈమె త్యాగం ఎంతో గొప్పది. దేశం కోసం అప్పటికే మృత్యువాహిని అనే దళం నడిపేవారీవిడ. క్విట్ ఇండియా ఉద్యమం పిలుపు విని తన దళంతో ఆమె గోహపూర్ పోలీస్ స్టేషన్పై జాతీయ పతాకం ఎగరేసేందుకు బయలుదేరారు. లాఠీలకు హెచ్చరికలకు ఆగలేదు. చివరికి కాల్పులకు ఎదురొడ్డి ప్రాణత్యాగం కూడా చేశారు. కనకలత లాంటి ఎందరో ధీరలు డూ ఆర్ డై నినాదాన్ని నిజ అర్థంలో స్వీకరించి దేశానికి ఉత్తేజం అందించారు.

0: മധുരിമ.
1: ആകാശവാണി വിവിധ ഭാരതി, സമയം 2:51. శక్తిశీలి వింటున్నారు. ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహిళల్లో మాతంగిని హిజ్రా ఒకరు. అందరూ ఈమెని గాంధీ అవ్వ అని పిలుస్తారు. ఎందుకంటే 73 వయసులో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, అందుకే ఆ పిలుపు. గాంధీ ఆదర్శాలకు నిలబడటం కూడా ఒక కారణం. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బెంగాల్లోని తమ్ముక్ పోలీస్ స్టేషన్ వైపు 6,000 మంది జనం కదులుతున్నారు. వారిని ముందుకు నడిపించిన వ్యక్తి మాతంగిని. ఆమె చేతిలో జాతీయ పతాకం. పోలీసులు విచక్షణారహితంగా బాధుతున్నా సరే ఆమె వందే మాత్రం నినాదాన్ని ఆపలేదు. చేతిలోని పతాకాన్ని జారవిడవలేదు. ఆ దెబ్బలతోనే ఆమె మరణించారు కూడా. దేశం కోసం ఆమె చేసిన త్యాగం మరవలేనిది. ఈ ఐదుగురే కాదు, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు. ఆ త్యాగ దీప్తులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం అందిస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాధార ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా న్యూ ఎంజాయ్ కాలనీ కోరుతున్న శ్రోతలు, నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై శ్రీ వెంకటేశ్వర మాత్యం సినిమా నుండి ఈ పాట విందాం.

0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
0: NABH గుర్తింపు.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
5: శ్రోతలు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాఠం కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా, వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై పెళ్లి సందడి సినిమా నుండి ఈ పాట విందాం.

ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం, అవును అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా వెల్లుట్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, జాప భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహరి, బండి శివాజీ, చంద్రకళ, సహస్ర, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక, బాస నరేందర్, శ్యామల, భారతి, బండి కిషోర్, హరిప్రియ, నవీన్, వర్ధిని, అశ్విత వీరందరి కోరికపై నమ్మిన బంటు సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై అభిరుచి కార్యక్రమం వింటున్నారు. తర్వాత పాట జైత్యాల జిల్లా కతలాపూర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గుండేటి వీరేశం, కమల, రాజేష్, రాజశేఖర్, రాము, బాలకృష్ణ, శ్రావణ్ కుమార్, నవత, నవలత, హరిచరణ్, మహాన్ష్, ప్రియాంశిక, అనువిక వారి మిత్రబృందం వీరందరి కోరికపై వసంతం సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కర్ణాటక రాష్ట్రం నుంచి చిన్న తిరుపతి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత వీరందరి కోరికపై చంటికాడు సినిమా నుండి ఈ పాట విందాం.

అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, జైత్యాల జిల్లా మోహన్ రావు పేట నుండి ఆలగడ్డ.

ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి 5:45 సినీ రంజనిలో మరి కొన్ని పాటలు విందాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి లలిత గీతాలు.

0: కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. స్త్రీలలో ప్రసవం తర్వాత వయసు పెరిగాక జననేంద్రియాలు వదులుగా అవటం, దగ్గిన తుమ్మిన మూత్రం లీకేజీ కావటం, మూత్రం ఆపుకోలేకపోవటం, యోని పొడిబారిపోవటం, ఇన్ఫెక్షన్ రావటం మొదలైన సమస్యలకు కుట్టు కోత మత్తుమందు అవసరం లేకుండా
4: అత్యాధునిక జర్మన్ లేజర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ కుర్చీ ద్వారా సులభమైన లేజర్ చికిత్స.
3: కేవలం 30 నిమిషాలలో 4 నుండి 6 సెషన్స్ లో ఎలాంటి నొప్పి లేకుండా చికిత్స అందించబడుతుంది.
4: సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా కలిలివాడి, నిజామాబాద్. ఫోన్ 0846225334.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSC.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: కార్యక్రమంలో కొన్ని లలిత గీతాలు విందాం.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు వినండి సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో కొండవీటి సింహం సినిమా నుండి ఈ పాట విందాం.

0: కడలల్లె రెచ్చిపోకు ఇప్పుడే.
1: కౌగిలింతలోనే నువ్వు ఇల్లు కట్టుకో,
0: తడుచు అన్న పడకటింటి తలుపు తీసుకో.
1: అత్తమడుగు వాదులో అంతమంత

ఆ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ స్థాయి పోలీసు సెమినార్లో మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై చర్చించారు. ఇక వార్తలు వివరంగా. తెలంగాణలో భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ అనుమతుల కారణంగా నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ఎన్ఆర్ పనులకు 5,000 కోట్ల ప్రాధాన్యతగా కేటాయిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు విడుదల కాగా మరో 3,000 కోట్లు త్వరలోనే విడుదల కానున్నాయని తెలియజేశారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజనసిరిసిల్ల జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, ఆర్ఎన్ఆర్ అటవీ అనుమతులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు. 4.5 ఏళ్లుగా నిలిచిన మద్య మానేరు, ఏడుమ కాల్వ పనులను వెంటనే పునఃప్రారంభించారని, పెద్దపల్లి జిల్లా పాతిపాక శ్రీ లక్ష్మీనరసింహస్వామి రిజర్వాయర్ డీపీఆర్ను ఆగస్టు చివరి నాటికి సిద్దం చేయాలని, రాళ్లవాగు ప్రాజెక్టులకు అటవీ అనుమతులు త్వరగా పొందాలని ఆదేశించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ డ్రైవ్లో భాగంగా మంత్రుల నివాసంలో ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తూ ఇళ్లల్లో, పరిసరాల్లో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని ప్రజలకు సూచించారు. దోమల లార్వాలు వృద్ది చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్ చేపడుతున్నట్లు తెలియజేశారు. డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధులు రాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ దోమల నివారణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధ్యక్షతన జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నిజాంసాగర్, శ్రీరాంసాగర్, సింగూర్, కౌలాస్నాల, పోచారం జలాశయాల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదల, ప్రత్యామ్నాయ పంటలపై చర్చించారు. వర్షపాత పరిస్థితులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి లభ్యతకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అధికారులను ఆదేశించారు. నల్గొండలో నిర్వహించిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొని జిల్లాలో నీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. పరిస్థితులను అధిగమించేందుకు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్, అశ్వారావుపల్లి, గండిరామారాం, నవాబ్పేట రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెంచి రైతులకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి 15 రోజుల పాటు దేవాదిలో నీటిని విడుదల చేస్తామని, అనంతరం మరో 15 రోజులు రిజర్వాయర్లను నింపుతామని చెప్పారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు ప్రణాళికను అమలు చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. వరి సాగును తగ్గించి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణాన్ని పెంచాలని సూచించారు. నీటిపారుదల సలహా సంసిద్దత సమావేశంలో నీటి లభ్యత, సాగునీరు, తాగునీటి అవసరాలు, చెరువులు, ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షాపాతం, పంటల సాగు పరిస్థితులపై కలెక్టర్ సమీక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AINNews_HVDని ఫాలో అవ్వండి. AIN న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ నగరమంతా ముస్తాబైంది. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా రేపు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. దీంతో రానున్న 2 రోజుల పాటు నగరంలోని ప్రముఖ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడనున్నాయి. బోనాల సందర్భంగా నగర వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు, పరిసర ప్రాంతాల్లో రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలు, డప్పుల మూతలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్రుల నృత్యాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. అమ్మవారికి బోనం సమర్పించేందుకు మహిళలు భక్తి శ్రద్దలతో సిద్దమవుతున్నారు. తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ 2వ విడత ప్రక్రియపై బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆ పార్టీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో నిర్వహించిన ఎస్ఐఆర్ ఫేజ్ 2 రాష్టస్థాయి వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ఈ నెల 10వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరితో ఫామ్ 6 ద్వారా ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై సెప్టెంబర్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ తెలిపారు. ఈ పాలసీ ద్వారా 10,000 ఎకరాల భూములకును కొందరికి దారదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక సంఘాలకు లేఖలు రాస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ధర్మన నగర్లో

0: ఏర్పాటు చేసిన కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కంచర్ల వందనగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఈ గ్రామంలో పక్కా భవనాలు నిర్మించేందుకు నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కంటైనర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
1: అండి, నేను తెలంగాణ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నుంచి. నా పేరు వందనాగర్, నేను కమిషన్ మెంబర్. కంటైనర్ హోమ్ గురించి మేము వీళ్ళకి డిసిపిఓకి సజెస్ట్ చేశామన్నమాట కంటైనర్ హోమ్ గురించి. సో ఫస్ట్ ఇనిషియేటివ్ ఐడియా కూడా మా కమిషన్ నుంచే వచ్చింది కంటైనర్ హోమ్ ఉంది అని. సో ఐడియాతో ఇక్కడ కూడా పెడితే బాగుంటుంది. సో భద్రాద్రి కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ కంటైనర్ హోమ్.
0: హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో లక్ష చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్ పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్టంలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఈరోజు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసినట్లు తెలిపింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 232,308 క్యూసెక్ల వరద ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. సంగారెడ్డి శివారులోని ముత్తంగి మహాత్మా బీసీ గురుకుల ఎస్ఓఈ బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు హైదరాబాద్ గీతం అధ్యాపకులు గణితం, విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, ఎప్సెట్ పరీక్షలకు సమర్థవంతంగా సిద్దమయ్యే వ్యూహాలను విద్యార్థులకు వివరించారు. మెదక్ జిల్లా తూప్రాన్లోని ఒలింపియా స్కూల్లో సీబీఎస్ఈ ఖోఖో ఛాంపియన్షిప్ 2026 పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు, ఏటీసీల్లో 2వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ ఎస్వీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. తెలంగాణలో నిలిచిపోయిన సాగునీటి ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు 5,000 కోట్లతో చర్యలు చేపట్టినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నట్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా కథితం యత్ సెమీకండక్టర్స్, అంతరిక్ష, డ్రోన్స్ ఇత్యాదిషు ఉదయోన్ముఖ క్షేత్రేషు స్వావలంబనం వికసిత భారతస్య సుదృఢాధారస్య రూపేణ కార్యం కరిష్యతి. ప్రధానమంత్రిణా ఐఐటి ఛాత్రాః స్వనిర్ణయస్య కేంద్రస్థాని రాష్ట్రియహితం స్థాపయితుం ప్రార్థితః. झारखंड सर्वकार जेपीएससी तथा जेएसएससी परीक्षासु अभिकथितानां अनियमिततानां विषये छात्रैः सह द्वितीय चरणस्य वार्तालापम् अकरोत्. हिमाचल प्रदेशस्य चंबा मंडले अद्य प्रातः बस दुर्घटनायां 7 जनाः मृताः, 11 जनाः व्रणिताः च अभवन्. आईएमडी इत्यनेन अद्य राजस्थानस्य, ओडिशा राज्यस्य च उपरि अत्यधिक वृष्टेः नारंगवर्णीया संचेतना प्रदत्तास्ति. प्रतिकूल ऋतोः कारणात् जम्मूतः बाल्टाल नगरं प्रति अमरनाथ यात्रा अपि स्थगिता. अपि च पुरुषाणां जैवलिन थ्रो क्रीडायां आशीष यादवः संयुक्त राज्य अमेरिका देशे विश्व एथलेटिक्स अंडर 20 चैंपियनशिप क्रीडायां रजत पदकं प्राप्तवान्. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి

0: నామమైన ధర్మశాంతుడు అంటున్నారు.
1: ధర్మశాంతుడు
0: నా యొక్క రాజ్యమైన సోలాపురి పట్టణము.
1: అవును స్వామి.
0: నా భార్య సుగుణావతి,
1: సుగుణావతి
0: కుమారుడు పుణ్యంగదుడు,
1: కుమారుడు
0: చంద్రావతి. ఈ యొక్క సోలాపురి గ్రామంలోనైనా పట్టణంలోనైనా నేనైనా ధర్మకాంట కట్టి ఉన్నాను. ఎందులకు ఎవరికి కష్టం వచ్చినా ఈ యొక్క ధర్మకాంట మురవిస్తే వాళ్ళ కష్టమా నెరవేర్చువాడను. ధర్మ కంకణం కట్టుకుని బీర్సటించు.
1: ఇప్పుడైనా గాని సోలాపురి పట్టణము లోపల ధర్మశాంతుడైనా గాని ధర్మకాంట కట్టినాడే.

0: వై సుమంత
1: ఏమిటి స్వామి?
0: నా యొక్క నామము పుణ్యంగలు అంటున్నారు.
1: అవును.
0: మా యొక్క దేశము సోలా దేశం.
1: సోలా దేశం.
0: నా పేరు పుణ్యంగల మహారాజు.
1: పుణ్యంగల మహారాజు.
0: నా తండ్రి ధర్మశాంతుడు. మా తల్లి సుగుణావతి.
1: సుగుణావతి.
0: నా యొక్క భార్య నామైన చంద్రావతి.
1: చంద్రావతి.
0: మా యొక్క పురుషుడు ఈ విధంగా ఉన్నారు సుమంత.

0: బాబి, సర్వము నీవేని నమ్మి ఉన్నామే. అలా కాకుండా సుమంత
1: అమ్మా,
0: మా యొక్క స్థాపితమైన షోలా దేశము, మా మామయ్య అయిన ధర్మశాంతుడు, మా అత్తాయిలైన సుగుణవతి, నా భర్తాలుడైన పుణ్యంగదుడు, నా యొక్క నిజానామైన చంద్రవతి అంటున్నారు. మా పూర్వక్షితి ఇలాంటిగా ఉన్నది.
1: సరేనమ్మా,
0: తాము పాదములకు ఇదే నమస్కారం.
1: చల్లగా వర్దిల్లము.
0: ఏమి విచారము
1: చెప్పవలేనా?
0: చెప్పు.

0: తెలియా బామ కావున నా మదిలో వనము చరించాలని వేట మరుగు వెళ్లాలని నా యొక్క కోరిక చేత నీ యొక్క ఆజ్ఞ గైకోవడానికి వచ్చాను చెలియా.
1: అలా అంటున్నారా?
0: అవును.

0: అవును,
1: ఇది వింతగా ఉన్నాను స్వామి. అది కాకుండా నేను కూడా నీతో వ్యాట మార్గము తోడుగా వస్తాను స్వామి.
0: ఓహో, ఆ విధమా.

0: అమరుడు తప్పు చేసిన చిరక్షణ చేయగలడ ఈ సత్యం చూసిన గాక. నమో పార్వతీ పతి.
1: సుమంత ఆ రథం సిద్ధం చేసి మనం వెళ్ళవలసింది
2: ఇప్పుడే గాని.
1: పుణ్యగల మహారాజు వన ప్రవేశమైన వెళ్తున్నాడు.

0: ఇంకటి పని అయ్యను సుమంత.
1: మహారాజా ఏమైనా
0: మనము రథము పైన ఎక్కి ఆ యొక్క మృగమును తుంచగా ఆ యొక్క ఒక పసిబాలటువంటి లేగదూడ మన ఈ రథ చక్రముల కింద పడి చనిపోయాను కదా. ఒక అఘో పాతకము నాకు చుట్టుకున్నాను కదా దైవమా దైవమా. ఏమి చేయను
1: లేగైనా గాని అతమైపోయేదా? అవునా నువ్వు చింత వలదు. మనమైనా ఇంటికైనా ప్రవేశించి నీ భార్య చెప్పగలవు.
0: పోదాము మంత్రి
1: ఇప్పుడే.
2: స్వామి ఇందులకు చిన్న కాకుడు వై కూర్చున్నావే,

సెలవులకు సెలవుకై కొన్నావు, వెళ్ళావు వచ్చావు, కాని చింత కాతుడై నాతో కన్నెత్తి చూడడము లేదు, పన్నెత్తి మాట్లాడడము లేదు. ఎందులకు స్వామి ఇలా చిన్నబోయి కూర్చున్నావు?

0: నాదా మనోహర ఏమిటి స్వామి ఆ విచారం లేందుకు ఆ అలగినట్టుగా ఉన్నావు ఏమి ఆపద కలిగినా అది
1: ఏమైనా చెప్పవలేను చెల్లి
0: స్వామి

0: చెలియా,
1: ఇంత కేదించుకుంటూ మాట్లాడుతున్నావు
0: చెలియా,
1: నీకు ఆ యొక్క వన ప్రవేశములో జరిగిన విచారములు ఏమిటి? వన ప్రవేశంలో ఏమి జరిగినది? ఆ ఘోరాతి విషయమైనటువంటి ఎటువంటి మాట
0: చెప్పవలేనా?

0: నేను నీ ఆజ్ఞ కైకుని రథం ఎక్కి పేళ్ళగా
1: దైవమా
0: పోగా పోగా ఆ రథము చక్రాల కింద ఒక లాగా హతమై ఆ యొక్క పాపము నేను ఒడిగట్టుకుంటుని చెలియా చేరాని తప్పు చేసినాను.
1: వినా కఠోరము శివ శివ ఎంతటి పాపకృత్యము చేసింది.
0: శివ శివ శివ శివ

0: చెలియ
1: ఏ పాతకము చెల్లినటువంటి ఘోరాతి ఘోరమైన పాతకము చేసివి నాద మనోహర, ఇది నీకు ధర్మము కాదు. ఒక్క గోహత్య చేసావంట ఆ పాతకము మనకు తగులుతాది కదా స్వామి. ఈ విచారములైన మామయ్యకు తెలుసునా?
0: తెలియదు తెలియదు.
1: ఎలాంటిగా స్వామి?
0: ఆ యొక్క తండ్రి ఏ శిక్ష చేసినా నేను పాత్రనై ఉంటున్నాను చెలియ.
1: నిజము కదా?
0: అవునవును.
2: సోలాపుర దేశంలో గణన ఘటన వచ్చున్నది. ఎవరికి కష్టం వచ్చినది వెళ్దాం పదండి.
0: అవునయ్యా విచిత్రమున్నారి, వెళదాము పదు.
2: ఏమిటి ఈ గోమాతైనా ఇక్కడ ఈ యొక్క గంట మృగించుకుంటూ చాలా దిక్కుస్తున్నది.
0: ఏ

0: కుమార్తెము తల్లి, నీకు వచ్చిన కష్టమేమి? ఈ యొక్క గంటనైనా మురుగుచుకుంటా చాలా ఖేదిస్తున్నావు, నా కడుపులో తలబెడుచున్నావు. అమ్మ, నీకు ఏమి కష్టం వచ్చిందమ్మా? నీకు చెప్పుదమన్నా నూరు లేదు, నేను ఎలా నీ కష్టము తీర్చాలనమ్మా?
1: స్వామి మహారాజా, గోమాత అయినా గాని నోరు ఉన్నదా పశువు? కాని నిన్నటి దినమందునైనా గాని నీ కుమారుడైనా పుణ్యంగల మహారాజు రథచారది వేసుకుని వేట మార్గమైనా బయలుదేరగా రథ గ్యార కిందైనా గాని హతమై పోయినాదయ్యా.
0: నేను ఏమి చేయవాడను? నేనే కష్టాలు తెలుస్తే ధర్మకల్పనం కట్టుకుంటే నా కుమారుడే అలాగేనైనా రథము కింద కాని సుమత్త, సూచన ప్రయోజనం లేదు. నా యొక్క కుమారుడైన ముప్పిని పాశంతో బంధించి ఈ రాజా కచేరీ యందు తీసుకువస్తే వాని శిరస్సు కండవేస్తున్నాను.
1: తమరి చిత్తం స్వామి మహారాజా.
2: ఇదే నమస్కారం నా తండ్రి.
0: ఎవరు రా నీకు నాయన? దుర్మార్గుడు అదృష్టుడా? నీ ముఖము చూడరాదు, నీ శిరస్సు నీవైన లాగను ఏ విధము సంహారం చేసినావో రథము కింద నీ శిరస్సు అలా కండవేస్తున్నాను.
2: అయ్యో నిజమా? నీ శిక్షకు పాత్రనై ఉంటున్నాను నాయన, నీ చిత్తము.
3: మామయ్యా,
0: ఏమిటి?
3: నీ కుమారుడైన పుణ్యంగదుడు నా భర్తాలుడు. నీవు పట్టు పాశములతో బంధించియు, తలువాలను పిలిపించియు, తల క్షిరోదనం చేస్తామని చెప్పి, తల ఖండించుతానని చెప్పి ప్రతిజ్ఞ బూనినావట. ఇది నీకు న్యాయమా మామయ్యా?

0: నీకు న్యాయము కాదు మామయ్యా, నీకు ధర్మము కాదు మామయ్యా, నా మాటలు ఆలకించు మామయ్యా.
1: నీకు ప్రతిపక్షమా? అమ్మా, ప్రతిపక్షము నీకు లేదు. ఆ యొక్క యాగుని ఎలా సంహారం చేసినాడు, వాని శిరస్సు అలా కటవేస్తున్నారు. నీ యొక్క మాటలు నేను వినను, నా భార్య మాట వినను, నేను ఇతరుల మాట వినను.
0: నిజము కదా?
1: చూచేత

0: ధర్మంగా ధర్మస్వంత మహారాజా, ఏమైనా గాని నీ కుమారుని ధృంసుట ధర్మము కాదు. నువ్వైనా చోళ దేశము లోపల ధర్మ ప్రతికృతులు నడిచిన పురజనులకు ఎలాంటి శ్రమలు కష్టాలు వచ్చే తీర్తానని, కాని ఇప్పుడైనా గాని మేము పార్వతీ పరమేశ్వరులమైన కుమారుణ్ణి ప్రతికిన చూడాలని, నీవు నీ ప్రతికిన చూడాలని, సత్యము చూడాలని కుమారుణ్ణి దాచుకుంటాడా, మరి బయట పెట్టి ఖండిస్తాడా అని ల్యాగైన నా యొక్క భార్య, నేను ల్యాగను, నా యొక్క భార్య పార్వతీదేవైనా హావు
1: హావు
0: రథజ్ఞాల కింద పడి హతమైన దానికి ఇప్పుడు నీవైనా గాని మేము ప్రత్యక్షమయ్యావు, నీ సత్యము మెచ్చాను, నిన్ను నీ భార్య నిన్ను బుద్ధితోటి కైలాసం ఉండబోతున్నాను, నీ కుమారుడు పుణ్యంగల మహారాజు చంద్రవతి ఇరువుని చోళా దేశమైన పట్టాభిషేకం కట్టించి మాట నిజము స్వామి?
1: శరణు స్వామి, ప్రత్యక్షమయ్యారంటే మేము ధన్యులము, మా గ్రామస్తులు మీ యొక్క
0: నీ భక్తి అయినా మెచ్చాము, చాలించు చాలించుము.
1: సరే.

0: कोसलेन्द्राय मम जीवन हेतूनां चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलम् ओम शांति शांति शांति शुभम।
1: मीरिंतवरकु पुण्यगंध चिंदु यक्षगानं विन्नारु आकाशवाणी निजामाबाद केंद्रमु। ఇప్పుడు సమయం 6:51 కావాల్సింది. కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

గణనీయంగా తగ్గుతుంది. చెరుకు పంట పారే నీటిని కొంతవరకు భరించగలదు, కానీ నిల్వ నీటిని ఏమాత్రము సహించలేదు. తోట వయసు 4-5 నెలలప్పుడు అంటే జూన్ జూలై మాసాల్లో మొక్కల వరుసల మొదలకు ఎత్తుగా మట్టిని ఎగదేయాలి. దీని వలన అధిక వర్షాలు తుఫాను గాలులకు పంట పడిపోకుండా కాపాడుకోవచ్చు. వర్షాకాలం తోటలు బాగా పెరగాలంటే ఎక్కువ కాలం నీరు నిలవకుండా జాగ్రత్త పడాలి. అందుకుగాను 10-15 మీటర్లు ఒక లోతైన కాలువ తీయాలి. అందుకుగాను 10-15 మీటర్లకు ఒక లోతైన కాలువ తీసుకోవాలి. అలా తీయటం వలన చాళ్లలోని నీరంతా ఈ ఊట కాలువలో వచ్చి మురుగునీటి కాలువలోనికి పోతుంది. నీటి వసతి తక్కువగా ఉండి ఎద్దటికి గురైన తోటల్లో తొలకరి వర్షం పడి వాతావరణం చల్లబడి తర్వాత ఎకరాకు అదనంగా 50 కిలోల యూరియాతో పాటు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మొక్కల మొదళ్లలో దగ్గరగా వేసినట్లయితే పంట నీటి ఎద్దడిని సమర్థవంతంగా తట్టుకొని ఎదుగుదలకు తోడ్పడుతుంది. వేరులద్ద పురుగు తేలిక నీళ్ళలో ఎక్కువగా కనిపించి మొక్కల వేళ్లను తినివేయటం వలన మొక్కలు చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా ప్రౌఢ పెంకు పురుగులు ఆకర్షితమై దీపపు ఎర కింద అమర్చుకున్న పురుగు మందు ద్రావణంలో పడి చనిపోతాయి. తద్వారా దాదాపు 50% పురుగులను నిర్మూలించవచ్చు. ఎలిగే తోటలో ఈ పురుగు నివారణకు టెట్రానిలిప్రోల్ 0.4%, WW ఇంకా పిప్రోనిల్ 0.6%, WW GR లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 15.75%, WW ఇంకా క్లోతవానిడిస్ 26.20%, WW SGR గుళికలను ఎకరాకు 12 కిలోల చొప్పున మొక్కల మొదళ్ల దగ్గర గుంత చేసి నాటే సమయంలో భూమిలో వేస్తే ఈ పురుగు వలన కలిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. ఈ పురుగును సమర్థవంతంగా నివారించుటకు 200 గ్రాముల పిప్రోనిల్ 40%, ఈవిడా క్లోపిడ్ 40%, 400 లీటర్ల నీటిలో కలిపి మొక్కల మొదళ్ల దగ్గర పూర్తిగా తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. తొలకరి వర్షాలు పడిన వెంటనే పొలంలో దీపపు ఎరలు అమర్చుకోవడం ద్వారా దాదాపు 50% ప్రౌఢ పెంకు పురుగులను నిర్మూలించవచ్చు. ఇక వాతావరణం మబ్బుగా ఉండి 19-35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత 80-90% గాలిలో తేమ ఉన్నప్పుడు తెల్ల పేరు అభివృద్ధి చెందుతుంది. దీని యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వలన తెలుపు పసుపు వర్ణం మిలితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తర్వాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగుల విసర్జన తీయని జిగట పదార్థం లాగా ఉండి కిందున్న ఆకుల పై భాగం పడి దాని మీద సూటి మోల్టని నల్లని శిలీంద్రం పెరిగి ఆకు మసిబారిపోతుంది. గాలి ద్వారా 1.5 నుండి 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. పంటకు సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులు వాడాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. నివారణకు లీటర్ నీటికి 2.5 మిల్లీమీటర్లు క్లోరోపైరిపాస్ 20% ఈసీ కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు తొందరగా మే జూన్ నెలలో ప్రారంభమై జూలై నెలలో అధిక వర్షాలు పడినప్పుడు మూలుకులు తెగులు ఉధృతంగా వస్తుంది. తెగులు సోకిన మొక్కల నువ్వు ఆకులు మొదలు భాగం పాక్షికంగా తెల్లగా అవుతుంది. నువ్వు ఆకులు చిన్నగా ఉండి సరిగా విడివడవు, ఒక్కొక్కప్పుడు చుట్టుకొనిపోతాయి. ఆకుల మొదల్లో పారిపోయిన భాగంలో ఎర్రటి చారలు ఏర్పడి ఆ చార వెంబడి ఆకు చిట్లిపోతుంది. నువ్వు కుళ్ళిపోతే మొక్క ఎదుగుదల లేక చనిపోతుంది. మూడు కుళ్ళకపోతే వర్షాలు తగ్గగానే తెగులు ఉధృతి తగ్గి మొక్కలు మామూలు స్థితికి వస్తాయి. అధిక గాలితో కూడిన చల్లటి వాతావరణం గాలిలో హెచ్చు తేమ తృప్పు తెగులు వృద్ధి చెందడానికి వ్యాప్తికి బాగా దోహదపడుతుంది. తెగులు నివారణకు 1 మిల్లీలీటరు అజాక్సిస్టోబిన్ 15.2%, ఇంకా డైఫెన్కోజోల్ 11.4%, WW లీటర్ నీటిని కలిపి ద్రావణం ఆకుల పైభాగం తడిచేలా పిచికారీ చేసి నివారించుకోవాలి. ఇక చీడపీడల నిర్వహణ గురించి ఈ విధంగా. గుంట నారుమడికి నారు పీకడానికి వారం రోజుల ముందుగా కార్బోప్యూరాన్ 3G గుళికలు 400 గ్రాములు లేదా పిప్రోనిల్ 300 గ్రాముల చొప్పున వేసుకోవాలి. నాట్లు ఆలస్యమైనప్పుడు ఉల్లికోడి ఎక్కువగా ఆశిస్తుంది కాబట్టి అవసరాన్ని బట్టి
కార్బోప్యూరాన్ 10 కిలోలు లేదా పిప్రోనిల్ 0.3g/kg వాడుకోవాలి. వరిలో సూచించని పురుగు తెగుల మందులు, సింథటిక్ పైరిథ్రాయిడ్స్, బయో మందులు వాడడం వల్ల చీడపీడ సమస్యలు ఎక్కువ అవుతాయని రైతులు గుర్తించుకోవాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన విధంగా వ్యవసాయ పనులు చేపట్టి రైతులందరూ చక్కటి పంటలు పండించి లాభాన్ని పొందగలరని ఆశిద్దాం.

మీకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు మిత్రులకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ముందుగా ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఏడు 45 వికసిత్ భారత్ ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అభిరుచి ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:10 ఈ వారం పార్లమెంట్ సమావేశాలు, 8:30 జానపద సంగీత సభ కార్యక్రమం, 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్.

9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు. ఇవి ఈ సాయంత్రం ప్రసారాలు.

ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ప్రసారమయ్యే కొన్ని ముఖ్యాంశాలు. 6:10 భక్తి రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:40 సూక్తి సుధ. 7:00 ప్రసార వివరాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:10 ప్రభాత లహరి.

7 గంటల 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. 9 గంటలకు హృదయ రాగాలు, 10 గంటలకు వేద్ భారతి తెలుగు కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్బంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్దంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నిటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో ఎన్యూసీఎఫ్డీసీ కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
2: बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని, ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత గౌరవం సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని

0: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్టపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్టపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్టపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్షా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీసు సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి

నాటి కార్యక్రమంలో కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్ర నగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుఖ్య గారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए
2: कोई डर नहीं,
3: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
4: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
5: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
6: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
5: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
6: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
5: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
7: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి శ్రీ కొండా లక్ష్మణ్, తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్ నుండి శాస్త్రవేత్త మరియు హెడ్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం. నమస్కారం మేడం.
8: నమస్తే అండి.
7: వాణిజ్యపరంగా మార్కెట్ లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంత్రకాలు తెలియజేస్తారా?
8: రైతు సోదరులందరికీ కూడా నమస్కారము. నా పేరు డాక్టర్ గద్దె జ్యోతి, శాస్త్రవేత్త మరియు హెడ్ పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ హైదరాబాద్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాము. గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు పాటించవలసిన ప్రత్యేక యాజమాన్య పద్ధతులు. సాధారణంగా వాణిజ్యపరంగా సాగు చేసే పూల మొక్కల్లో గులాబీ పంటకి అనాది కాలంగా ఎంతో ఆదరణ మరియు ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే గులాబీ పూలని మనము విడి పూలగానే కాకుండా కట్ ఫ్లవర్స్, బొకే తయారీలో, అదేవిధంగా వివిధ విలువ ఆధారిత పద్ధతులు, అంటే మనము డ్రై ఫ్లవర్స్ ఎండు పూలగా కానీ, లేదంటే హెర్బల్ టీస్లో కానీ, అదేవిధంగా పాన్లో వాడే గుల్కండ్ కానీ, ఇలాంటి వాణిజ్యపరంగా విడిపూలగానే కట్ ఫ్లవర్స్ గానే కాకుండా ఎన్నో విలువ ఆధారిత ఉత్పత్తులని ఈనాడు మన భారతదేశం నుంచి ఇతర ఫారిన్ దేశాలకి మనము ఎగుమతి చేయడంలో అగ్రస్థానంలో ఉన్నాము. అయితే మన భారతదేశంలో మనకి అనువైన ఈ యొక్క వాతావరణం కావచ్చు, వివిధ రకాల నేలలు కావచ్చు, కాబట్టి మనం ఇన్ని రకాల పూల సాగును చేయడం అనేది మన యొక్క వరం లాంటిది. అయితే ముఖ్యంగా గులాబీ సాగులో అధిక దిగుబడుల కొరకు మనము పాటించవలసిన యాజమాన్య పద్ధతులను చూసుకున్నట్లయితే, గులాబీ మొక్కలు మనకి అంటే ఎంపిక రకాల ఎంపిక నుంచి మొదలవుతాయి. అధిక దిగుబడినిచ్చే రకాలలో మన ఐఐహెచ్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ బెంగళూరు వారి చేత విడుదల చేయబడిన రకము అర్కా సవి అనే రకము ఈరోజు రైతు సోదరులు ఎంతగానో ఈ యొక్క రకానికి చాలా ఆదరణ ఉంది. ఎందుకంటే ఈ యొక్క రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క అర్కా సవి అనేది మనకి దాని యొక్క నిల్వ శక్తి దాదాపు 5 నుంచి 6 రోజుల వరకు ఉంటుంది. అయితే పూల కాడ బాగా మందంగా ఉండడం వలన కూడా తక్కువగా ఈ యొక్క పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఆశించడం జరుగుతుంది. అంతేకాకుండా పూలు కూడా బాగా రెక్కలు అవన్నీ కూడా మంచి కలర్తో ఉండి మంచి సైజులో ఉండడం వలన ఈ యొక్క అర్కా సవి అనే రకానికి మార్కెట్లో మంచి ధర పలకడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క రకాల ఎంపిక మనం అర్కా కోమల, అర్కా సవి, ఇంకా మనం ఈ వివిధ దేశాలకు ఎగుమతి చేసే కట్ ఫ్లవర్స్ లో గ్రాండ్ గాలా, వెలాన్షియా, అవలాంచి, సూపర్ స్టోర్ అనే రకాలు కూడా వాణిజ్య పరంగా మనకి ఫారిన్ ఇన్కమ్ ని మనం ఈనాడు మన రైతు సోదరులు సంపాదిస్తున్నారు. కాబట్టి రకాల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యము. అయితే ఈ యొక్క గులాబీలో మనము లోకల్ మార్కెట్ అంటే మన ఇండియన్ లెవెల్ కావచ్చు, లేదంటే మన లోకల్ రాష్ట్రం లెవెల్లో మార్కెట్ కి కావచ్చు, ఈ యొక్క గులాబీ పూలలో వీడి పూల కోసము బుల్లెట్ రోజెస్, సెంట్ రోజెస్, పాలియాంతస్ రోజెస్ అన్నట్లు రకరకాల రోజెస్ ని కూడా మనము మార్కెట్ లో చూడడం అనేది జరుగుతుంది. వివిధ రకాల రంగులు, వివిధ రకాల రెక్కల యొక్క అమరిక అమర్చడం ఉండడం వలన ఈ యొక్క గులాబీ పూలని రారాణి అని కూడా పిలుస్తారు. అయితే ముఖ్యంగా మనము ఈ అధిక దిగుబడుల కొరకు కొన్ని ప్రత్యేక పద్ధతులు సాగు విధానంలో పాటించవలసి ఉంటుంది. ముఖ్యంగా మనము గులాబీ నాటిన తర్వాత మనకి 6 నెలలు 7 నెలల నుంచే మనకి పూత రావడం అనేది జరుగుతుంది. అయితే అలాంటప్పుడు ఈ యొక్క ఫస్ట్ గులాబీ నాటేటప్పుడు టీ బడ్డింగ్ అనే పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కాబట్టి ఆ యొక్క గుంతలు 50 క్యూబిక్ సెంటీమీటర్ల గుంతల్లో ఈ యొక్క గులాబీ అంటు కట్టిన పైభాగము నేల ఉపరితలం నుంచి 10-15 సెంటీమీటర్లుగా ఉండేటట్లు చూసుకోవాలి. ఒక్కొక్కసారి గుంత లోతు ఎక్కువైనప్పుడు అంటు భాగం లోపల ఉండడం వలన మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంపిక చేసుకున్న రకాల మొదలుకొని నాటే పద్ధతిలో కూడా ఎన్నో ప్రత్యేక శ్రద్ధ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ యొక్క మల్చ్ షీట్లో తర్వాత డ్రిప్ సూక్ష్మ బిందు సేద్యం ద్వారా కూడా సులువుగా సాగు చేసుకోవచ్చు. అయితే గులాబీ పంట కోత తీసుకున్న అనంతరం ప్రత్యేకంగా మనము ఈ యొక్క ట్రైనింగ్ ప్రూనింగ్ కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరిగా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గులాబీలో ప్రత్యేకంగా కొత్త కొమ్మల ద్వారా కొత్త ఎగుర్ల ద్వారా మీద మాత్రమే పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది. కాబట్టి కోత అనంతరం మనము తప్పనిసరిగా ఈ యొక్క ప్రూనింగ్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రూనింగ్ లో భాగంగా ఎండు కొమ్మలు తర్వాత తెగుళ్ళను పురుగులను ఆశించిన కొమ్మల్ని కూడా మనం ఎప్పటికప్పుడు ఎండు పుల్లలు ఇవన్నీ కూడా తీసేయడం వల్ల తల్లి మొక్కలు మంచిగా ఏపుగా పెరిగి నాణ్యత గల పువ్వులను మనకి దిగుబడిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ లో పూల సైజ్ అన్ని కూడా పురుగులు తెగులు ఆశించలేకుండా సమాన పరిమాణంలో కలిగి మంచి నిగారింపు నాణ్యత గల పూలకి ఎక్కువ రాబడి అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి గులాబీ సాగులో ముఖ్యంగా మనకి ప్రూనింగ్ ట్రైనింగ్ అనేది కొమ్మ కత్తిరింపులు అనేది కంపల్సరిగా మనం చేపట్టాలి. అదేవిధంగా కట్ ఫ్లవర్స్ కొరకైతే మనము పెద్ద సైజు పువ్వులు రావడానికి డిస్బడ్డింగ్ అంటారు. అంటే ఆ మొగ్గల్ని ఎక్కువ మొగ్గలు ఉన్నప్పుడు ఒక కొమ్మలో 2-3 మొగ్గలు వచ్చినప్పుడు ఆ 2 మొగ్గల్ని తీసివేయడం వలన ఆ తల్లి చెట్టులో ఉండే ఆహారం అంతా కూడా ఒకే మొగ్గకు అందడం వలన ఆ మొగ్గ సైజ్ కూడా ఎక్కువగా వస్తుంది. అంటే ఈ కట్ ఫ్లవర్స్ లో మొగ్గ సైజ్ ఎక్కువగా ఉండడం వలన మనం బొకేలు చేసినా టేబుల్ ఫ్లవర్ వాష్ చేసినా కూడా అందంగా కనపడతాయి. కాబట్టి ఈ యొక్క దాని ధర కూడా అంతే విధంగా మనకి డబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క కొమ్మ కత్తిరింపులు తర్వాత డిస్బడ్డింగ్ అనేది ప్రత్యేకంగా మనము గులాబీ సాగులో తీసుకోవాల్సిన చర్యలు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతుల దగ్గర గులాబీ సాగుల వాతావరణ హెచ్చు తగ్గుల వలన కూడా తేమ శాతం తగ్గిపోవడం వల్ల కావచ్చు, లేదంటే రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు ముఖ్యంగా చలికాలంలో ఈ యొక్క పూలు మొగ్గలు వచ్చినా కూడా సమానంగా విచ్చుకోవు, విచ్చుకున్నా కూడా మధ్యలో ఆకారాన్ని కోల్పోయి నివి ఆకారంగా ఉండడం వలన ఈ యొక్క పూలకి నాణ్యత కోల్పోయి మంచి మార్కెట్ ధర అనేది పలకదు. కాబట్టి అలాంటి ప్రాంతంలో కొంచెం మనము పుష్పించే టైంని మనం నాటేటప్పుడే డేట్ ఆఫ్ ప్లాంటింగ్ ని కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని గులాబీ మొక్కలు ఈ మధ్య కాలంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉధృతి ఉండడం వలన ఫిల్లోడి అంటారు, అది వైరల్ అంటే ఈ యొక్క తెల్లదోమ వల్ల వైట్ ఫ్లై హాపర్స్ వీటి వల్ల కూడా రసం పీల్చే పురుగుల వల్ల వైరస్ రావడం జరుగుతుంది. పూలు పుష్పించిన తర్వాత పువ్వు మధ్య భాగంలో నుంచి మళ్ళీ మనకి శాకీయ భాగము ఆకుల్లాగా రావడం అనేది వింతగా జరుగుతుంది. సో ఇవి ఎక్కువగా బుల్లెట్ రోజెస్ లో ఉంటాయి. కాబట్టి అలాంటి ఫిల్లోడి అనే సమస్యని ఎదుర్కొనే రైతులు గులాబీలో పంట రకాలని మార్చి వేరే రకాలని వాళ్ళు సాగు చేయవలసి ఉంటుంది.
7: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా ఉంటాయి?
8: మల్లె సాగులో మంచి దిగుబడులను ఇచ్చే రకాలు ముఖ్యంగా మనకి మల్లె సాగులో గుండు మల్లి తర్వాత తీగ జాతి అయిన యొక్క జాస్మినం గ్రాండి ఫ్లోరం అంటే సన్నజాజులు వీరజాజులు అనేవి మనం వింటూనే ఉంటాము. గుండు మల్లి వచ్చేసి మనకి వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రతలు కావాలి కాబట్టి మనకి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకు కూడా ఈ యొక్క గుండు మల్లి బాగా దిగుబడిని ఇస్తుంది. అదే విధంగా సన్నజాజి వీరజాజులు అంటే శీతాకాలం రబీ పంటగా మనము ఈ యొక్క సన్నజాజులు వీరజాజులు కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. జాస్మినం గ్రాండి ఫ్లోరం అంటారు. ఇవి మంచి సువాసన ఉండడం వల్ల ఈ యొక్క గుండు మల్లి తర్వాత తీగ జాతి అయిన విరజాజి సన్నజాజుల నుంచి సుగంధ తైలాలను కూడా తీసుకుంటారు. అయితే మల్లె సాగులో మనకి కంపల్సరిగా మంచి దిగుబడులు రావాలనుకున్నప్పుడు ఈ యొక్క నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ చివరి వారం వరకు అంటే దాదాపు ఒక 35-40 రోజుల వరకు కూడా ఈ యొక్క జాస్మినం శాంబాక్ గుండు మల్లెలు వీటి అన్ని కూడా పొద రూపంలో ఉండే ఈ యొక్క జాస్మిన్ రకాలని మనము వాడు పెట్టడం లేదా బెట్ట పెట్టడం అనేది కంపల్సరిగా చేయాలి. ఆ ఒక్క నెల అంతా కూడా చెట్లు పాదుల దగ్గర మనము ఈ యొక్క ఆకులని ఫస్ట్ మొదటిగా రాలే విధంగా మనము పెంటాక్లోరోఫినాల్ అనే ద్రావణాన్ని పిచికారీ చేసినప్పుడు ఆకులు అవంతా అవే రాలిపోతాయి. ఎప్పుడైతే మనము నీటి సరఫరా ఎరువులు ఇవ్వడం మానేస్తామో మొక్క ఎండిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మనము ఆ కొమ్మలన్నింటిని కూడా దగ్గరగా ఒక పురికోస కానీ తాడుతో కట్టేసి ఒక నెల రోజులు దాన్ని నిద్రావస్థలోకి పంపించాలి. కంపల్సరిగా ఆ పద్ధతి చేస్తేనే మనకి నెల 30-40 రోజులు అయిన తర్వాత మళ్ళీ మనం ఆ తాళ్ళన్ని తీసివేసి ఆ బేసిన్లలో మనం తగినంత మోతాదులో నిర్దేశించిన పద్ధతిలో ఈ యొక్క నత్రజని, భాస్వరం, పొటాష్, సేంద్రియ ఎరువులు, వర్మి కంపోస్ట్ అలాంటివి వేయడం వల్ల కొత్త కొత్త ఇగుర్లు అన్ని కూడా వస్తాయి. కొత్తగా గుబురుగా ఇగుర్లు రావడం వల్ల అదే టైంలో రసం పీల్చే పురుగులు కూడా ఉంటాయి కాబట్టి వాటి పిచ్చుకరి కోసం మనం వేప కషాయాలను వాడుకోవచ్చు. అయితే ఈ మల్లె కూడా మనము ఆ విధంగా బెట్టబెట్టిన తర్వాత కొత్తగా వచ్చిన కొమ్మలు రెమ్మల పైననే ఈ పూల మొగ్గలు తొడగడం అనేది జరుగుతుంది కాబట్టి అధిక దిగుబడులు కూడా ఈ యొక్క ప్రూనింగ్ అండ్ ఆకు రాల్చే పద్ధతి ద్వారా కూడా మనము మల్లె తోటల్లో అధిక దిగుబడులని తీసుకోవచ్చు.
7: మేడం, బంతి పూలలో అధిక దిగుబడినిచ్చే రకాలు?
8: బంతి పూల సాగులో అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ముఖ్యంగా బంతి పూలు మనము అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా అంటే సంవత్సరం పొడవుతో కూడా ఖరీఫ్ పంట, రబీ పంట, వేసవి పంటగా సంవత్సరం పొడవుతో కూడా మనము సులభంగా సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే బంతి పూలకి తక్కువ నీరు కావాల్సి ఉంటుంది, తర్వాత ఇది నీటి ఎద్దడిని కూడా తట్టుకునే రకాలు ఉన్నాయి. బంతిలో ముఖ్యంగా ఆఫ్రికన్ బంతి, కారబ్ బంతి ఉన్నాయి. అయితే మా ఆఫ్రికన్ బంతిలో మనకి పూసా నారింజ గండ, పూసా పసంతి గండ ఇలాంటి రకాలు BM4, తర్వాత KAU కేరళ అగ్రికల్చర్ యూనివర్సిటీ KU4 ఇలాంటి రకాలన్నీ కూడా బంతిలో వాణిజ్యపరంగా ఎక్కువగా సాగు చేస్తున్నారు. అయితే ఇందులో మనకి వాణిజ్యపరంగా మార్కెట్లో పసుపు నారింజ కలర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అదేవిధంగా కారబంతి అంటే తుర్కబంతి అని కూడా ఉంటారు, అవి చిన్న సైజు ఉంటాయి. అయితే ఆ చిన్న పరిమాణం గల సైజు ఈ కారబంతి పూలని మనం అలంకరణగా ఈ యొక్క ల్యాండ్స్కేప్ గార్డెన్లో కావచ్చు, తర్వాత అపార్ట్మెంట్లలో కుండీలలో కూడా మనము నాటుకోవచ్చు. అయితే ఈ కారబంతి పూలలో కూడా ముఖ్యంగా అర్కా పరి, అర్కా హనీ, పూసా దీప్, పూసా పార్వ అనే రకాలు వాణిజ్య పరంగా మంచి దిగుబడి అనేది ఇస్తుంది. అయితే ఈ బంతి పూలలో కూడా మనకి ఎక్కువ దిగుబడి రావాలనుకున్నప్పుడు మనము పించింగ్ అంటారు, తలలు త్రుంచడము. అంటే మనము నారుమళ్ళలో 30 రోజులు ఉంచిన తర్వాత 30 రోజుల వయసు గల మొక్కల్ని ప్రధాన పొలంలో వేయడం వలన వేసిన తర్వాత అంటే దాదాపు 50-60 రోజులకి అంటే నాటిన నారుమడి నుంచి 30 రోజులకి ప్రధాన పొలంలో నాటుతాము. ఆ తర్వాత ప్రధాన పొలంలో నాటిన 25 నుండి 30 రోజులకి ఈ యొక్క పించింగ్ అంటారు, అంటే తలలు తుంచడం. అలా చేయడం వలన మనకి పక్క కొమ్మలు ఎక్కువగా వచ్చి తర్వాత ఎక్కువగా ఆకులు రావడం వలన కిరణజన్య సంయోగ క్రియ బాగా జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూల మొగ్గల శాతం రావడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పూలు వచ్చినప్పుడు రాబడి, దిగుబడి అనేవి కూడా రావడం జరుగుతుంది. ఈ విధంగా బంతిలో మనము పించింగ్ అనేది ప్రత్యేకంగా మనం చేయవలసి ఉంటుంది.
7: వర్షాకాలంలో వివిధ పూల సాగులో పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేయండి మేడం.
8: వర్షాకాలంలో వివిధ పూల సాగులో మనము పాటించవలసిన జాగ్రత్తలు, అయితే పూలతో మనకి మనిషి జీవితానికి పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు కూడా ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రతి పూలు లేకుండా ఏ ఫంక్షన్ కూడా మనకి కంప్లీట్ గా అనిపించదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు ఇవన్నిట్లో కూడా పూలకి చాలా మంచి గిరాకీ డిమాండ్ అనేది ఉంటది కాబట్టి వర్షాకాలంలో మొదలవ్వగానే మనము ఈ యొక్క నార్మల్లని వేసుకుని బంతి, చామంతి, తర్వాత ఈ గులాబీ గానీ మల్లె ఇవన్నీ కూడా మనం ప్రధాన పొలాల్లో నాటుకోవడం అనేది జరుగుతుంది. అయితే వర్షాకాలంలో ప్రత్యేకంగా బంతి నారు, చామంతి నారు అధిక వర్షాలు ఉన్నప్పుడు కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి నారుమళ్ళలో ఉండే మొక్కలకి ప్రత్యేకంగా బంతి పూలు కావచ్చు, మన చామంతి కావచ్చు ఇవన్నీ కూడా నారుమళ్ళలో ఈ యొక్క డాంపింగ్ ఆఫ్ అంటారు, నారుకుళ్ళు రావచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క బావిస్టిన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి పట్టి ఆ యొక్క నారుమళ్ళన్నింటిని కూడా బాగా తడపాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి ఇప్పుడు ప్రోట్రేస్ అనే పద్ధతి కూడా వస్తుంది. ఈ ప్రోట్రేలో మనము 1:1 రేషియోలో వర్మి కంపోస్ట్, కోకోపీట్ అలాంటివి కూడా పెట్టేసి మనము వీటిని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అంటే ప్రోట్రే పద్ధతి ద్వారా మనం అధిక వర్షాల్లో పొలంలో పెట్టకుండా కొంచెం షేడ్ నెట్ల కింద కానీ లేదంటే పక్కన రూమ్లో పెట్టుకొని మరీ తెల్లవారంగానే పొలంలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఈ యొక్క ఎత్తైన నారుమళ్ళ పద్ధతి కంటే కూడా ప్రోట్రే పద్ధతి పరంగా నారుమళ్ళలో మంచి ఆరోగ్యకరమైన నాణ్యతను గల నారుని మనము ఈ యొక్క చామంతి, బంతి పూల నారుని మనము వర్షాకాలంలో నష్టం వాటిల్లకుండా సులువుగా ప్రోట్రే పద్ధతిలో మనము సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మనము వర్షాకాలంలో అకాల వర్షాలు కావచ్చు, అధిక వర్షాలు కావచ్చు, ముఖ్యంగా చామంతి, బంతి అనేవి మనకు ప్రధాన పొలంలో మనం వేసుకున్నట్లయితే ఒక్కొక్కసారి చలికాలంలో కూడా పూత దశలో కూడా అకాల వర్షాలు రావడం వల్ల కూడా పువ్వుకుళ్ళు అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ పువ్వుకుళ్ళు అనేది మనం ఎక్కువగా బంతి పువ్వుల పూత దశలో ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువగా పడినప్పుడు పువ్వు అనేది పూర్తిగా విచ్చుకున్న పువ్వులని కోత డిలే చేసినా, లేదంటే మొగ్గ దశలో ఉన్న సగం విచ్చుకున్న పువ్వులు ఉన్నా కూడా ఈ వర్షాల వల్ల పువ్వులు కుళ్ళిపోవడం అనేది జరిగి నల్లగా మారడం జరుగుతుంది. తర్వాత శిలీంధ్రాలు ఆశించి నష్టం వాటిల్ని అవకాశం ఉంటుంది. కాబట్టి పువ్వుకుళ్ళు తెగులుకి అంటే మనకి వాతావరణ శాఖ ఆధారంగా వర్షాలు పడే గమనికను చూసి మనము ముందుగానే ముందస్తు చర్యగా ఈ యొక్క బ్లైటాక్స్ అంటే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. వర్షం పడే ముందు పడిన తర్వాత కూడా అలా 10 రోజుల వ్యవధిలో మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క పువ్వుకుళ్ళు తెగుల నుంచి మనము పంటల్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు. అయితే ముఖ్యంగా చామంతిలో మనకి ఈ యొక్క సెప్టోరియా విల్ట్ అనేది వర్షాలు బాగా పడినప్పుడు అంటే కింది నుంచి ఆకులన్నీ కూడా నల్లగా మారిపోయి, అదేవిధంగా నల్లగా మారిన ఆకులు రాలిపోకుండా చెట్టు మీదనే ఉండడం వల్ల శిలీంధ్రాలు ఆశించడము, అదేవిధంగా పూత దశలో ఉన్నప్పుడు కూడా ఆ పువ్వులు దెబ్బతినడము, మొగ్గల్లో ఉండేవి సరిగ్గా విచ్చుకోకపోవడము, ఇవన్నీ సమస్యలు కూడా మనకి వర్షాల వల్ల ఈ యొక్క పూల సాగులో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పటికప్పుడు నల్లగా మారిన ఆకులని తీసివేసి దూరంగా కాల్చి పడేయాలి. తర్వాత మనం 10-15 రోజులకు ఒకసారి బావిస్టిన్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇంకొకసారి బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ తో ఈ యొక్క మళ్ళని బెడ్లని కూడా మనము తడపాల్సి ఉంటుంది. అదే విధంగా మనము సాఫ్ 2 గ్రాములు 1 లీటర్ నీటికి కూడా కలిపి అలా 15 రోజుల వ్యవధిలో 2-3 నెలలు వర్షాకాలంలో మనం ఈ యొక్క పంటల పైన పిచికారీ చేస్తూ లేదంటే డ్రెంచింగ్ తళ్ళని ఇస్తూ చేయడం వల్ల చామంతి మొక్కలు దెబ్బతినకుండా ఈ యొక్క వర్షాకాల కాలం నుంచి అక్కల వర్షాల నుంచి కూడా మనం సులువు

0: కూడా సాగు చేసుకోవచ్చు. అయితే ఈ యొక్క వర్షాల వల్ల ప్రత్యేకంగా గులాబీ కావచ్చు, మల్లె కావచ్చు, బంతి, చామంతి వీటన్నిటిలో కూడా ఈ యొక్క పూత దశలో పువ్వుకుళ్ళు తెగులు రావడం జరుగుతుంది. అదేవిధంగా తెగుళ్ళు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు ప్రత్యేకంగా మనం గులాబీలో అయితే క్యాంకర్ తెగులు లాగా ఎండుపుల్ల, ఆకు మోడ తెగులు ఇలాన్ని కూడా ఒక శిలీంధ్రాలను ఆశించడం వలన వర్షాకాలంలో తెగుళ్ళు వచ్చే ఆస్కారం గులాబీలో కూడా ఉంటుంది, అంటే ఆకుమచ్చ తెగుళ్ళు అంటారు. సో ఇలాంటి వర్షాధారిత తెగుళ్ళని అరికట్టడానికి మనము ప్లాంటామైసిన్ 1 గ్రాము ప్లస్ 30 గ్రాములు బ్లైటాక్స్ కాపర్ ఆక్సిక్లోరైడ్ ప్లస్ 10 లీటర్ల నీటికి 15 రోజుల వ్యవధిలో మనం 2-3 సార్లు పిచికారీ చేసినట్లయితే బ్యాక్టీరియా ఆశించిన తెగుళ్ళని మనము సులువుగా అరికట్టుకోవచ్చు.
1: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు ఏ విధంగా పాటిస్తే వారు చక్కటి దిగుబడిని సాధించవచ్చు తెలియజేయండి మేడం.
0: కొత్తగా పూల సాగు చేపట్టే రైతు సోదరులకు సలహాలు సూచనలు. అయితే కొత్తగా రైతులు అంటే పంట మార్పిడి వల్ల మనము కూరగాయలు, పండ్లు లేదంటే ఇతర వరి ధాన్యాలు, పప్పు దినుసులు ఇలా వేసుకునే రైతులు కొత్తగా పూల సాగు చేపట్టాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా మొదట మీరు భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయడం వల్ల మన పొలంలో ఉండే ఈ యొక్క పోషకాల శాతం ఎంత ఉంది, తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా, సో దాని వలన మనము అధిక మోతాదులో ఎరువుల్ని వాడడం అనేది నివారించుకోవచ్చు. దానివల్ల అక్కడ కూడా మనము ఖర్చుని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నీటి నమూనా పరీక్షలో ఉదజని సూచిక, విద్యుత్ వాహక సాంద్రత, ఈసీ కంటెంట్ అంటారు, అంటే లవణాలు ఖనిజాలు ఎంత ఉన్నాయి, వాటి వల్ల ఏమన్నా వేరే పోషకాలని తీసుకోవడం ఆపేస్తుందా భూమిలో, లేదంటే వేరు వ్యవస్థ సరిగ్గా ఉంటుందా లేదా అలాంటి నీరు వాడటం వల్ల, ఇలాంటివన్నీ కూడా మనం ముందస్తుగానే తెలుసుకొని ఆయా రిపోర్ట్స్ అంటే ఆ భూసార పరీక్ష, నీటి పరీక్ష నమూనాల పరిశోధన వెల్లడి ఫలితాల ద్వారా మనము ఎంత మోతాదులో మనం ఎరువులను ఇవ్వచ్చు, మన బావిలో ఉండే నీరు ఈ పూల మొక్కలకి సరిపోతుందా లేకపోతే సూట్ అవుతుందా లేదా అనేది కూడా మనం ముందుగానే అవగాహనతో ఆ మన వనరులను బట్టి, ఆ నీటి భూసారాన్ని బట్టి, నీటి పరీక్ష ఫలితాల వెల్లడిని బట్టి ఎలాంటి పంటని మనం సాగు చేసుకుంటే ముందు ముందుగా ఇంకెక్కువ ఖర్చులు కూడకుండా మనకి మంచి దిగుబడి తర్వాత రాబడులు వస్తాయనేది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మనము ఈ యొక్క లిల్లీ పూల సాగులో ముఖ్యంగా దీంట్లో కొంచెం పిహెచ్ 7-8 వరకు కూడా లిల్లీ పూలు బాగానే వస్తాయి. కాబట్టి ఎక్కువగా లవణాల శాతం ఉండే చోట ఈ యొక్క గులాబీ, మల్లె అవి వేయకుండా ఈ యొక్క లిల్లీ పూలను సాగు చేసినట్లయితే సలినిటీ అంటారు. సో ఇది ఈ యొక్క పిహెచ్ స్కేల్ అంటే 7 ఉదజని సూచిక 7.5 నుంచి 8.5 వరకు కూడా ఈ యొక్క లిల్లీ పూల సాగుని మనము సురక్షితంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కొత్తగా పెట్టుకునే రైతు పూల సాగు చేసే రైతులకి నేను ఇచ్చే సలహా ఏంటంటే భూసార పరీక్ష, నీటి నమూనా పరీక్ష, ఎప్పటికప్పుడు పొలాల గట్ల మీద పాళ్ళ మధ్య కలుపు తీసివేయడము, అదేవిధంగా మల్చ్ షీట్స్ వాడడము, బిందు సేద్యం వాడడము, అదేవిధంగా అంటే మొక్కలు చిగురించకానే రసం పీల్చే పురుగులను అరికట్టడానికి రసాయనిక తెగుళ్ళు పురుగు మందులు వాడకుండా ఈ జిగురు అట్టల్ని పెట్టడం వల్ల ఆ యొక్క ఉధృతి ఎంత శాతంలో ఈ యొక్క రసం పీల్చే పురుగులు, పేనుబంక కావచ్చు, తామర పురుగులు కావచ్చు, ఎంత శాతంలో ఉన్నాయనేది దాన్ని బట్టి మనము ఈ యొక్క సేంద్రియ ఎరువులైన ఈ యొక్క వేప కషాయాలు వాడాలా లేదంటే రసాయనాలు వాడాలనేది మనకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పొలం గట్లు నీట్గా పెట్టుకున్నట్లయితే ముఖ్యంగా సమస్యలన్నీ వచ్చేది కూడా కలుపు మొక్కల వల్ల. ఆ కలుపు మొక్కల వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా ఈ యొక్క శిలీంధ్రాలను, తెగుళ్ళని ఆశించి వాటి యొక్క గుడ్లు కావచ్చు, ప్యూపా కావచ్చు, ఆ యొక్క శిలీంధ్రాలని కూడా ఈ యొక్క కలుపు మొక్కలు అంటిపెట్టుకుని ఉండడం వలన రైతులకి ఈ యొక్క పిచికారీ చేసే ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా పొలం గట్లని మనం శుభ్రంగా పెట్టుకుని కలుపు లేకుండా చూసుకున్నట్లయితే 50-60% వరకు కూడా మనం సాగు చేసే పద్ధతిలో వెచ్చించే ఖర్చుని సులభంగా కూడా మనము తగ్గించుకోవచ్చు.
1: వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటే చామంతి రకాలు తెలియజేస్తారా?
0: వాణిజ్యపరంగా మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉండే చామంతి రకాలు, చామంతి అనేది శీతాకాలం పంట. చామంతిని మనము 4 రకాల ఉపయోగాల కోసం మనం సాగు చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఎక్కువగా విడిపూల కోసం సాగు చేస్తాము. విడిపూలలో మనకి ముఖ్యంగా మార్కెట్లో డిమాండ్ ఉండే రకాలు వచ్చేసి చందమామ వైట్, చందమామ ఎల్లో, లోకల్ గా అది పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో కూడా అంటారు. అదేవిధంగా ఈ యొక్క పంజాబ్ శ్యామలి, శృంగార్, ఇవన్నీ స్టార్ వైట్, ఇవన్నీ కూడా కట్ ఫ్లవర్స్ గా ఎక్కువగా వాడతారు. కుండీలలో సాగు చేసే వాటిలో బిదాన, మానస, పూస, సోనా అనే రకాలు పాట్మమ్స్ లాగా తక్కువ హైట్ ఉంది.

0: కాబట్టి పిండి నల్లి నివారణకు ఆశించిన కొమ్మలను ఆకులను కూడా ఎప్పటికప్పుడు తీసి పడేసి వాటిని మనము క్లోరోపైరిఫాస్ 2 ml ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఆ తర్వాత బేసిన్స్ లో కూడా మనము మల్చ్ షీట్స్ పెట్టడం వలన ఈ యొక్క పిండి నల్లి యొక్క పిల్ల పురుగులు కిందకి ప్రాకకుండా ప్రాకినా కూడా మల్చింగ్ షీట్ వల్ల అవి చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మల్చ్ షీట్స్ వల్ల కూడా మనము ఈ యొక్క పిండి నల్లిని నివారించుకోవచ్చు. అంతేకాకుండా మల్చ్ షీట్ల వల్ల ఈ యొక్క కలుపు మొక్కలు రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి మనకి నీరు ఆదా అవుతుంది, తేమ ఎక్కువగా ఆరిపోకుండా అంటిపట్టుకొని ఉంటాయి. తర్వాత పొలంలో మల్చ్ షీట్స్ వీట్ మ్యాట్ చేయడం వల్ల కూడా గడ్డి శాతం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మనము ఈ యొక్క పురుగుల సమస్య, తెగుళ్ల సమస్య నుంచి గులాబీని సులభంగా సాగు చేసుకోవచ్చు.
1: బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి మేడం.
0: ఈ మధ్య కాలంలో బంతి, చామంతి, మల్లె, గులాబీ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. అంటే ఈ వాణిజ్యపరంగా సాగు చేసే బంతి, చామంతి, మల్లె, గులాబీ, విడిపూలు, కట్ ఫ్లవర్స్ గానే కాకుండా విలువ ఆధారిత ఎండుపూల ఉత్పత్తిలో కూడా వీటికి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇతర ఫారిన్ దేశాలకు కూడా మనము హెర్బల్ టీస్ సాగు చేస్తున్నాము. ఇప్పుడుండే ఆరోగ్య రీత్యా చాలా మంది కూడా మామూలుగా టీ తాగే బదులు హెర్బల్ టీలకి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి ఎండబెట్టిన బంతి పూల రేకలు, చామంతి పూలు, తర్వాత మల్లె, గులాబీ వీటి యొక్క పూల రెక్కల్ని మనం ఆరబెట్టి డ్రై చేసి పౌడర్ లా చేసి టీ బ్యాగ్స్ లా తయారు చేసి కూడా వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ పూల యొక్క రెక్కలలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం టీ రూపంలో తీసుకోవడం వలన కూడా మనకి మంచి ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పూలకి కేవలం విడిపూలుగా కట్ ఫ్లవర్స్ గానే కాకుండా డ్రై ఫ్లవర్స్ గాను, ఆరోగ్య రీత్యా హెర్బల్ టీస్ గాను ఎన్నో ప్రత్యేక గుణాలు కలిగి ఉండడం వలన ఈ యొక్క పూలకి మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో మనకి డ్రై ఫ్లవర్స్ అనే దానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే డ్రై ఫ్లవర్స్ లో ముఖ్యంగా మనకి గులాబీ గాని, బంతి గాని, చామంతి గాని ఇవన్నీ కూడా మనము దేవుళ్ళకి పూలమాలలుగా వేసి పెద్ద పెద్ద గజమాలలుగా గుళ్ళలో సమర్పించడం అనేది జరుగుతుంది. దాని వలన మరుసటి రోజు ఆ పువ్వుల దండలను తీయడం వలన కూడా పూలన్నీ కూడా పారివేయడం వలన కూడా అవి కలుషితంగా మారిపోతాయి. కాబట్టి అలాంటి పూలని పారివేయకుండా వాటిని మనము సోలార్ డ్రైవ్స్ ద్వారా గానీ ఓవెన్ల ద్వారా గానీ మనం ఎండబెట్టి ఆ పూల రెక్కల్ని మనము మంచిగా మనకు కావలసిన సైజ్ లో వాటిని కత్తిరించుకొని మనం ఆన్లైన్ లో రకరకాలుగా గిఫ్ట్ బాక్సెస్ గా కానీ ఫోటో ఫ్రేమ్స్ లో కానీ వివిధ రూపాలు గల బొమ్మల్లో కానీ వీటన్నిటిలో కూడా అమర్చి దీన్ని మంచి ఒక గిఫ్ట్ ఐటమ్స్ లాగా కూడా ఈ మధ్య కాలంలో వీటికి ఆదరణ బాగా పెరిగింది. ఎందుకంటే ఒక మనిషిని మనము విష్ చేయాలనుకున్నా, ఒక మనిషిని కలవాలనుకున్నా బొకేస్ తీసుకోవడం వల్ల 1-2 రోజులకి ఆ బొకే అనేది ఎండిపోవడం జరుగుతుంది. అయితే విలువ డ్రై ఫ్లవర్స్ వల్ల మనం చేసిన గిఫ్ట్ ఐటమ్స్ ని మనం బహుకరించినట్లయితే దాదాపు సంవత్సరం వరకు కూడా అవి ఎటువంటి నాణ్యత కోల్పోకుండా అందంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పూల సాగుకి ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రెష్ తాజా పూలగానే కాకుండా డ్రై ఫ్లవర్స్ లో కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి చివరిగా నేను చెప్పదలిచింది ఏంటంటే వానాకాలంలో మనము ఈ యొక్క చిన్న చిన్న చర్యలన్నిటిని కూడా మనం పాటిస్తే ఇటువంటి తెగుళ్ళు పురుగుల సమస్య లేకుండా మనం అధిక దిగుబడులను, తర్వాత అధిక రాబడులను కూడా నాణ్యత గల పూలని మనం పుష్పించి మార్కెట్ లో మనం సరఫరా చేసినట్లయితే మనకి మంచి రాబడి అనేది జరుగుతుంది. అందరికి ధన్యవాదాలు.
1: ఈ అంశం గురించి రైతు సోదరులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: अरे अरे अरे अरे क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का.
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है. और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहाँ,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

0: మీరింతవరకు వానాకాలంలో మేలైన పూల సాగు పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పూల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ గద్దె జ్యోతి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న బూఖ్య. ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
3: 2324085.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8

0: హలో
1: హలో, మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి మేడం.
1: మీ కరెంటు బిల్ 250 రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది. మీరు ఆ డబ్బులు తక్షణమే చెల్లించని ఎడల మీ కనెక్షన్ కట్ చేయబడుతుంది. మీ నంబర్కు పంపిన మెసేజ్ లోని లింక్ ద్వారా మీరు పేమెంట్ చేయగలరు. ధన్యవాదములు.
0: మా చిన్నోని గటమని 10 రోజులు చెప్పిన మేడం. హలో హలో, అరే రాజు రాజు.
2: బాబాయ్,
0: చిన్నోడు కరెంటు బిల్లు కట్టమంటే మర్చిపోయినట్టుండ్రా. కరెంటు వాళ్ళు ఫోన్ చేసిండ్రు, ఆ లింక్ ఏదో పంపించినట్టరా. జరగట్టే రాదురా.
2: బాబాయ్, కొంప తీసి నువ్వు ఆ లింక్ మీద వస్తలే కదా.
0: లేదురా, కాబట్టి నాకేం తెలుస్తాయి. నేనేం ముట్టలేరా, నేనేం ముట్టలే.
2: మన మూల మీద పాండవ కాడ శంకరన్ ఉండు కదా, ఆయనకు కూడా ఇట్లానే మొన్న ఫోన్ చేసి లింక్ పంపించారట. ఒక్కసారి లింక్ వస్తాగానే అకౌంట్ లో పైసలు అన్ని గాయపోయినాయి.
0: అట్లా చేసిండారా?
2: అవునే, ఇట్లాంటి ఫోన్లు వచ్చినా తెలవక లింక్ మీద మనం వచ్చినామనుకో పైసలన్నీ పోతాయి. 1-9-3-0 నెంబర్ కి ఫోన్ చేయాలి.
3: గుర్తుంచుకోండి, ఏ రకమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరిగినా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930-1930 కాల్ చేసి ఫిర్యాదు చేయండి. సత్వర పరిష్కారం పొందండి.
4: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
0: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
4: అంతా మంచుకున్నానురా.
0: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
0: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
4: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
0: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
4: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
5: ఆయనకేం చెప్పగలుగుతానా?
4: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా. ఖచ్చితంగా రావాలి, పోయేస్తా.
0: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
5: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
0: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?

0: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
0: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు. వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: అబ్బా అబ్బా అబ్బా, ఈ హాల్ ఏంటి, డెకరేషన్ ఏంటి? వీడు మామూలుగా చేయట్లేదు ఫంక్షన్.
4: హలో మామా. అరే రామా, నీ గురించే చూస్తున్నా, ఇంత లేటా రా భయ్ వచ్చేది?
0: ఏందిరా ఈ హడావుడేంది, అట్టహాసమైంది, నువ్వు మామూలుడు కాదే.
4: అరే దీనికేనా రా భయ్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చూస్తే అద్దరిపోతుంది. 50 ఐటమ్స్?
0: ఏంటి 50 రకాలా? అరే ఇట్రా ఒకసారి.
4: రే ఏంది మామా,
0: అటు చూడు, అన్నీ వడ్డించుకుంటున్నారు, ఒక్కడు కూడా పడేయకుండా తింటున్నాడా? ఎంత వృధా అవుతుందో చూడు.
4: అరే పోనీ మామా, ఎంత తిన్నారన్నది కాదు, మనం ఎంత పెట్టినాం అన్నది ఇంపార్టెంట్. అయినా మన ఇజ్జత్గా సవాలు ఇది.

0: అయ్యో, ఇప్పుడెలా? బిడ్డ కడుపు నింపలేని పరిస్థితి. తల్లి, ఇదిగో ఈ బ్రెడ్ ముక్క తిను. తిను తల్లి.
1: నువ్వు తినమ్మా.
0: లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ముందు నువ్వు తినేసి తినమ్మా.
1: నువ్వు ఈ సగం తినమ్మా, ప్లీజ్ తిను.
0: నువ్వు తిను తల్లి.
1: నిన్నటి నుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదమ్మా.
0: నేను పెద్దదాన్ని కదా, నాకు ఆకలి వేయదు. నువ్వు తినేసి తినమ్మా, తినవే.
2: ఒక పక్క టన్నుల కొద్దీ చెత్త కుండీలకు చేరుతున్న మెతుకులు, మరోపక్క కడుపు నిండని బతుకులు. ఏం చెయ్యాలి మనం? ఏమిటి మన కర్తవ్యం?
3: ఆకాశవాణి, ఇప్పుడొక సినీగీతం విందాం. నాని సినిమా నుండి హరిహరన్ హరిణి గారం చేసిన ఈ పాటకు ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సాహిత్యాన్ని సమకూర్చారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9

గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి కోరుతున్న శ్రోతలు గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై కిక్ సినిమా నుండి ఈ పాట విందాం.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
1: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
1: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
2: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లాకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణకు గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టర్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
0: డాక్టర్ బలరామ్ జాదవ్.
3: ఎత్తు వంకర బలకు క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ ఒక రోజులో అమర్చబడును.
0: రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ శాఖ వారికి ఫీ రియంబర్స్మెంట్ సౌకర్యము కలదు.
3: డాక్టర్ బలరామ్ జాదవ్,
0: బాబుజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్,
3: కలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలు ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో తల తిరగడం, తలనొప్పి సమస్యలకు ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ రామ్ భూపాల్ రెడ్డి గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ్, హనుమాన్లు, హరీష్, హరుణ్, అజయ్, ఆర్తిక్ చారి, శ్రీకాంత్ చారి, మంచోళ్ళ శ్రీ

సోమాచారి మంచోల సన్నీచారి వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై అల్లరి ప్రియుడు సినిమా నుండి ఈ పాట విందాం.

శ్రోతలకు గమనిక. ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. షుగర్ వ్యాధి రావడానికి కారణాలు గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో చివరగా కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామం నుంచి దాసరి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ వీరందరి కోరికపై మాపల్లె గోపాలుడు సినిమా నుండి ఈ పాట విందాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

ఆ పాటతో ఈనాటి జానపద గీతాలు సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:45 కాల్సింది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.